శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 100.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 15వ రోజు 2026వ సంవత్సరం మే నెల 11వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఇప్పుడు విందాం భక్తి రంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు. కార్యక్రమంలో ముందుగా
1: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.

వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపౌ వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం. వామేణ విగ్రహవరేణ కణత్రభవతౌ వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం. పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానౌ హాలేక్షణానల విశోషిత పంచబాణం. నాగాధిపారచిత భాసుర కర్ణపూరౌ వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం. దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం. నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం.

పురపతేః స్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్య విద్యాం త్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం విశ్వనాథాష్టకమిదం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో విన్నారు శివభక్తి గీతాలు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:40. ఇప్పుడు విందాం.
1: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమాన్ని మనకు వినిపిస్తున్నారు డాక్టర్ పార్వతీదేవి గారు.
3: మానవ జీవితంలో ప్రధానమైనది నవ్వు. నిత్యం అనేక ఒడిదుడుకుల్లో కష్టాల్లో మునిగి తేలే మనిషికి నవ్వు ఒక ఔషధంలా పనిచేస్తుంది. మనసు నిండా హాయిని శక్తిని నింపుతుంది. భగవంతుడు నవ్వే వరాన్ని మానవులకు మాత్రమే ఇచ్చాడు కాబట్టి మనసారా నవ్వుకుందాం అంటారు హాస్యబ్రహ్మ శ్రీ జంధ్యాల గారు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నది వారి ఉద్దేశ్యం. మాట్లాడే సమయంలో మందహాసం చాలు, అందులో ఒక పలకరింత ఉంది, ఒక స్నేహం ఉంది, ఒక ఓదార్పు ఉంది. కాబట్టి ముఖంపై చిరునవ్వు నుంచుకుందాం. అదే అన్ని ఆభరణాల కన్నా మనిషికి అలంకారాన్నిచ్చేది, విలువైనది కూడా. ఒక మనిషి చక్కదనానికి చిరునవ్వే ముక్తాయింపు అన్నది గాంధీగారి అభిప్రాయం. ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోగల ఒకే ఒక ఆయుధం చిరునవ్వు అన్న వారి సిద్ధాంతం బ్రిటిష్ వారిని ఆశ్చర్యపరిచింది, స్వాతంత్ర్య సాధనకు తోడ్పడింది. ముఖం మీది చిరునవ్వు ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతుంది. ఒక డాక్టర్ చిరునవ్వు రోగిలో సగం శక్తిని నింపుతుంది. ఒక అధికారి చిరునవ్వు ఉద్యోగిలో ఆహ్లాదాన్ని నింపి రోజంతా ఉత్సాహంగా పనిచేసే ఊపునిస్తుంది. ఒక ఉపాధ్యాయుని చిరునవ్వు విద్యార్థుల మనస్సుకు పన్నీటి జల్లై సంతోషాన్ని ఇస్తుంది, చదువులో శ్రద్ధను పెంచుతుంది. ఒక పరిచేస్తుని నవ్వు మదిలో స్నేహభావాన్ని చిగురింపచేస్తుంది. ఇలా తీయనైన చిరునవ్వుకు ఎంతో విలువ ఉంది. అందుకే కాబోలు మన పెద్దలు నవ్వుతూ 4 కాలాలు జీవించమని ఆశీర్వదిస్తూ ఉంటారు. నవరసాల్లో హాస్యరసాన్ని కూడా చేర్చి మన వారు హాయిగా అనుభవించారు. కనుక మనిషి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. అదే సమయంలో నవ్వుల పాలు కాకుండా జాగ్రత్త పడాల్సిమా. అందుకేనేమో నవ్వు ఎంతో మంచిదని చెబుతూనే మరోవైపు దానికి మన వారు పరిమితులు కూడా విధించారు. కష్టాల్లో ఉన్నవారిని, వికలాంగులను, వికృతాకారంలో ఉన్నవారిని చూచి హేళనతో నవ్వడం ఏమాత్రం సబబు కాదు. అకారణమైన నవ్వు తగదంటాడు సుమతి శతకకర్త బద్దెన. నవ్వకు మీ సభ లోపల నవ్వకు మీ తల్లిదండ్రి నాథులతోడన్, నవ్వకు మీ పరసతితో నవ్వకు మీ విప్రవరుల నయమిది సుమతి. కొన్ని సందర్భాల్లో నవ్వు ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది అంటే అశయోక్తి కాదేమో. మయసభలో జలాశయంలో కాలు జారిపడ్డ దుర్యోధను చూసి ద్రౌపది పగలబడి నవ్వింది. అవమానభరితమైన నవ్వు చిలికి చిలికి గాలివాన అయినట్లుగా కురుక్షేత్ర సంగ్రామానికే ఒక కారణమైంది. కాబట్టి నవ్వు యోగ్యమైందే అయినా ఎల్లప్పుడూ అయిందానికి కాందానికి నవ్వుతూ ఉండడం మనల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది అని గుర్తుంచుకోవాలి. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది జగమెరిగిన సత్యమే కదా. ప్రస్తుత సమాజం యాంత్రికమైంది, జీవితం పరుగు పందెమైంది, క్షణం తీరిక లేదు, దేనికోసం పరుగెడుతున్నాడో తెలియని ఆందోళన. ఈ నేపథ్యంలో కమ్మగా హాయిగా సరదాగా నవ్వే ముఖాలే కనుమరుగైపోతున్నాయి. నవ్వు జీవితంలో ఎప్పుడైతే కనుమరుగవుతుందో దాని స్థానంలో అశాంతి, నిరాసక్తత బలంగా చోటు చేసుకుంటాయి. జీవితాలు నిస్సారంగా తయారవుతాయి. కాబట్టి ఇంట బయట అంతటా నవ్వు ఎంతో అవసరం. నవ్వు గట్టిగా నవ్వితే ఆరోగ్యం కూడా బాగుపడుతుందని లాఫర్ థెరపీ నిపుణులు ప్రస్తుతం సలహా ఇస్తున్నారు. పట్టణాల్లో ప్రతి చోట లాఫింగ్ క్లబ్బులు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇలా చిరునవ్వుతో కూడిన ముఖమే ఉత్తమమైన సిఫారసు పత్రం అంటాడు ఒక మేధావి. కాబట్టి ముఖం మీద చెరగని చిరునవ్వు ఉంచుకుందాం. అందుకు అయ్యే ఖర్చేమీ లేదు, పైగా అది మనకు మంచి మిత్రులను కూడా పెంచుతుంది.
0: శ్రోతలు, ఇంతవరకు డి పార్వతీ టీవీ గారు వినిపించిన హితోక్తులు విన్నారు. సూక్తి సుధా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం సంస్కృతంలో వార్తలు వినవచ్చు 6:55. టీఎన్జీసీ ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఆయన చేశారు.

0: మంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ది ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్దితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజ్గార్ కా మాధ్యమ బనేగా. యహాన్ బన్నే వాలి గాడియా మషినరీ యహాన్ నగలే వాలే ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగ్ యే తెలంగాణ కే శ్రమికో ఆర్ కిసానో కో భీ సశక్త కరేంగే. అబ్ హమ్ అప్నీ ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమ సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణను 2045 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం 10% వాటం అందించగలరని తెలిపారు. తెలంగాణను 10 ఏళ్లలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగరపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ధ మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృ దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడిప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ
2: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవడానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్లే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
0: గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్టం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్టం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెమ్ముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మల్లవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,699 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో

0: 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ,
1: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టమ్ లో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈరోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈరోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
0: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వర సంధ్య కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక శ్రేయ ఫణిరాజలక్ష్మి గాత్రయుగళం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనృత్య ప్రదర్శనను ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ, 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయ అభివృద్దికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్దితో దేశాభివృద్ది సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగనపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమవుతుంది.

ఈ ప్రభాత లహరి విభిన్న కార్యక్రమాలతో. ఈనాటి కార్యక్రమంలో 7:30 వింటారు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. అలాగే ఈ ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. 8:15 ఎప్పటిలాగే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ప్రసారమవుతుంది సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ ఉదయం 9:00 నుండి 10:00 వరకు హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు మీకు నచ్చిన సినీ గీతాలను వినవచ్చు. ఈ ఉదయం 9:30 వింటారు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ ఉదయం 10:00 ప్రారంభం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ధారావాహిక హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 10:30 వింటారు వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. మధ్యాహ్నం 3 గంటలకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం 5 గంటలకు వింటారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. 5:30 ప్రసారమవుతుంది యువవాణి. 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ప్రాంతీయ వార్తలు వింటారు 6:10. సంస్కృతంలో వార్తలు వినవచ్చు 6:20. సమాచార దర్శిని ప్రసారమవుతుంది 6:30. సినీ రంజనీ కార్యక్రమం కొనసాగుతుంది 6:35 నుండి. 6:50 వింటారు వ్యవసాయ సూచనలు హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 7 గంటలకు ప్రసార వివరాలు వింటారు 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది 7:15. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 8 గంటలకు వింటారు అభిరుచి. లలిత సంగీతం ప్రసారమవుతుంది 8:30. హిందీలో వార్తలు 8:45. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారం. స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది 9:15. 9:30 వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు. రాత్రి 10 గంటలకు అలరిస్తాయి మధుర గీతాలు. 11 గంటలకు వింటారు హిందీలో వార్తలు, 11:05 ప్రసారమయ్యే ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమబెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అస్సాం, పశ్చిమబెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
0: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహెల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబిన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వరదలు వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్ డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని

0: క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకన్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అస్సాం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో 100ల మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ಪ್ರಭಾತ ಲಹರಿ. ఆనందం, ఆరోగ్యం, వినోదం, విజ్ఞానం అందించే విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాత లహరికి శ్రోతలందరికీ పలికిస్తున్నాను స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 7:30 వింటారు అనల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. అలాగే ఈ ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం. మన దేశ ఔన్నత్యాన్ని చాటే ఓ మంచి ప్రబోధ గీతం మీకోసం.

0: చక్కని ప్రబోధ గీతాన్ని విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాతలహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్. పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
4: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానమును ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
4: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
5: శ్రోతలు వింటున్నారు ప్రభాత్ లహరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం శంకర్ మహాదేవన్ గానం చేసిన ఈ పాట డమరుకం చిత్రం నుండి.

పాట విన్నారు. శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత్ లహరి. ప్రభాత్ లహరిలో ప్రతిరోజు మనం తెలుసుకుంటున్నాం ఆ రోజుకున్న ప్రాముఖ్యత. మరి చరిత్రలో ఈనాటికున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామా? మే 11 భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాము. 1998 మే 11 రాజస్థాన్లోని పోఖ్రాన్లో విజయవంతంగా నిర్వహించిన అణుపరీక్షల జ్ఞాపకార్థం సాంకేతిక మరియు శాస్త్రవేత్తల విజయాన్ని గుర్తించటానికి ఈ దినోత్సవాన్ని మనం పాటిస్తున్నాం. భారతదేశం అణ్వస్త్ర దేశంగా ఎదిగిన రోజు అని, శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన ప్రగతికి గుర్తుగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుండి మనం మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది ఈ రోజుకున్న ప్రత్యేకత. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిన్నబ్బాయి చిత్రం నుండి ఈ పాట.

0: ఆలయ చైత్రం సత్యం శివం.
1: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేసే వివరాలు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
3: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
2: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
3: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
2: సంప్రదించాల్సిన చిరునామా
3: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
4: ఈ రోజు మనము డయాబెటీస్ గురించి, డయాబెటీస్ కారణాల గురించి, డయాబెటీస్ లక్షణాల గురించి, తర్వాత డయాబెటీస్ నార్మల్ అబ్నార్మల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మొదటిగా డయాబెటీస్ అంటే ఏంటి? డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం గానీ లేకపోతే ఇన్సులిన్ పనితత్వం తగ్గడం గానీ జరుగుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ నిల్వలు, గ్లూకోజ్ నిల్వలు పెరగడము, దాంతో వచ్చే సమస్యలనే మనం డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ రావడానికి కారణాలు మనకు, డయాబెటీస్ ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ జన్యుపరంగా రావడం. జన్యుపరంగా అంటే మదర్, ఫాదర్, బ్రదర్స్, సిస్టర్స్, తర్వాత మేనమామలు, అమ్మమ్మ, నానమ్మ, అంటే ఇట్లా రక్త సంబంధికుల్లో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత ఏజ్. ఏజ్ ఏంటంటే ఇంతకుముందు కట్ ఆఫ్ వాల్యూ 40 తర్వాత చూసేవాళ్ళం షుగర్ అంటే, ఇప్పుడు 20-30 ఏజ్ మధ్యలో కూడా చూస్తున్నాము. 20 ఏజ్ లో కూడా, చాలా చిన్న ఏజెస్ లో కూడా షుగర్ చూస్తున్నాము. ఈవెన్ నెలలు నిండిన బేబీస్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది షుగర్. చిన్న ఏజెస్ లో కూడా, 20 ఏజ్ లోపల కూడా వచ్చే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత మనకు 20-30 ఏజ్ లో తప్పించుకున్నాం అనుకోండి, 40 లో వచ్చే అవకాశం ఉంటుంది. అధిక బరువు కూడా ఒక కారణము షుగర్ రావడానికి. అంటే మనకు అధిక బరువు అనేది కూడా మనకు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ రావడానికి. తర్వాత మానసిక ఒత్తిడి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, మానసిక ఒత్తిడి, టెన్షన్స్, తర్వాత నిద్ర కరెక్ట్ గా లేకపోవడము, ఇవన్నిటి వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. రీసెంట్ అధ్యయనాల్లో తేలింది ఏంటంటే, రైస్ ఎక్కువ తినే వాళ్ళలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మనకు ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ గా ఉంది. తర్వాత ఇండియాలో, మన సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు స్టేట్సే 1 ఉన్నాయి. అంటే మోర్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్, అది కూడా ఒక 1 రీజన్, మనం రైస్ ఈటర్స్ కాబట్టి రావడము, జన్యుపరంగా రావడము, ఇలాంటివి ఉన్నాయి. సో ఒకటి, మనకు శారీరక శ్రమ తక్కువగా ఉండడం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ కావాలి. మనం ఇన్పుట్ అంటే తినుడు ఎక్కువగా ఉండి మన వర్కప్ తక్కువగా ఉందనుకోండి, వీళ్ళకి కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. తర్వాత ఈ డయాబెటీస్ ఎలా కనుక్కుంటాం మనం? అంటే మనం రక్త పరీక్ష తీసి చూసేంత వరకు, మూత్ర పరీక్ష తీసి చూసేంత వరకు మనకు తెలీదు షుగర్ ఉందని. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయి లేకపోతే డయాబెటీస్ లక్షణాలు ఉన్నాయి, మనం షుగర్ టెస్ట్ చేసుకొని చూస్తేనే బాడీలో షుగర్ ఉంది లేదు అనేది కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత మనకు లక్షణాలు, లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి? పాదాల్లో తిమ్మిర్లు, పాదాలు మంటలు, తర్వాత నరాలు గుంజుడు, కాళ్ళు గుంజుడు, తర్వాత మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్, కంప్లీట్ బాడీ పెయిన్స్ రావడము, నెక్, మెడ నొప్పులు, తర్వాత తల తిరగటము, గుండె దడదడ అనిపించడము, కళ్ళు మసక బారడము, బరువు తగ్గడము, వెయిట్ లాస్, తర్వాత వీక్నెస్, బాగా సివియర్ గా వీక్నెస్, మనం రెగ్యులర్ చేసే పనే చేయలేకపోవడము, మూత్ర భాగాల్లో దురద, లేడీస్ లో అయినా సరే, జెంట్స్ లో అయినా సరే, బాడీలో దురద, మళ్ళా చిగుళ్ల వాపులు ఉండడము, దంత సమస్యలు, చర్మ సమస్యలు, తర్వాత భుజం నొప్పి, సివియర్ భుజం నొప్పి, పెరియార్థ్రైటిస్ షోల్డర్ అంటాము, ఫ్రోజన్ షోల్డర్ అంటాము, తర్వాత బ్యాక్ పెయిన్, ఇలా ఇన్ని రకాల లక్షణాలు ఉండే అవకాశం ఉన్నాయి. అందరికీ ఈ లక్షణాలు రావాలని లేదు, ఒకటి రెండు లక్షణాలు ఉన్నా వాళ్ళు డౌట్ వచ్చి చెక్ చేసుకోవడమే బెటర్. రక్తం తీసి చూసేంత వరకు బాడీలో షుగర్ ఉందా లేదా తెలియదు. సో మనకు కంపల్సరీగా 30 దాటిన తర్వాత రొటీన్ పర్పస్ లో కూడా షుగర్ చెక్ చేసుకొని చూడడం బెటర్. మళ్ళా ఎలా చెక్ చేసుకోవాలి? ఒకటి గ్లూకోజ్ టెస్ట్ ఉంటుందండి. గ్లూకోజ్ మనము టిఫిన్ ప్లేస్ లో గ్లూకోజ్ ఇవ్వడం జరుగుతుంది. పొద్దున ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకుంటారు, పడిగడుపున రక్తం తీసుకుంటారు, మూత్రం తీసుకుంటారు, తర్వాత 75 గ్లూకోజ్ ఇస్తారు, అంటే టిఫిన్ కి ఈక్వల్ గా. దాని తర్వాత గంట తర్వాత ఒక పరీక్ష, మళ్ళీ గంట తర్వాత ఒక పరీక్ష. దాంట్లో వచ్చేసి 200 దాటితే షుగర్ అంటాం. తిన్న తర్వాత 140-199 అయితే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం, ఐజీటీ అంటాం, బార్డర్ లైన్ డయాబెటీస్. అదే పడిగడుపున అయితే మనకు 110 దాటితే షుగర్ అంటాం, 92 అంటేనంటే బార్డర్ లైన్ డయాబెటీస్ అంటాం. సో ఈ బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉందని. అది కాకుండా గ్లూకోజ్ టెస్ట్ కొద్దిగా కంబర్సమ్, కాస్ట్లీ. దానికన్నా మనకి ఎలా అంటే ఫాస్టింగ్ పోస్ట్లు అని చేసుకోవచ్చు. తినకముందు, తిన్న తర్వాత రక్త పరీక్ష. పొద్దున పడిగడుపున తినకముందు అయితే 110 దాటితే షుగర్, తిన్న తర్వాత గంటన్నరకి పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ ఏ టైంలో తీసుకుంటామో తీసుకుని దాని తర్వాత గంటన్నరకు చెక్ చేసినాం అనుకోండి, మనకు 140 దాటితే షుగర్. అదే మనకు 110 to 140 మధ్యలో ఉంటే బార్డర్ లైన్, ఇప్పుడు లేదు షుగర్, ఇమీడియట్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది అని. ర్యాండమ్ బ్లడ్ షుగర్ కొంతమంది తిన్న తర్వాత 3-4 గంటల తర్వాత చేపిస్తారు. అట్లా చేపించినా గానీ ర్యాండమ్ బ్లడ్ షుగర్ 120 దాటితే షుగర్. యూజువల్ గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ కన్నా మనం ఫాస్టింగ్ పోస్ట్ లను చేసుకొని చూడడం బెటర్. లేకపోతే హెచ్బిఏవన్సీ అంటాం, గడిచిన 3 నెలల్లో షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆ రిపోర్ట్ కూడా మనకు కన్ఫర్మేషన్ చేస్తుంది. ఒకవేళ అది 7 దాటింది అంటే మనకు షుగర్ ఉన్నట్టు. సో హెచ్బిఏవన్సీ గానీ ఫాస్టింగ్ పోస్ట్ నుంచి బ్లడ్ షుగర్ గానీ లేకపోతే గ్లూకోజ్ టెస్ట్, ఇవన్నీ నిర్ధారణ పరీక్షలు. తర్వాత డయాబెటీస్ లో రకాలు, రకాలు ఏంది, టైప్ 1 డయాబెటీస్ అంటాము, టైప్ 2 డయాబెటీస్ అంటాము, జెస్టేషనల్ పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ అంటాం. వీళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు టాబ్లెట్స్ పనిచేస్తే తర్వాత ఇన్సులిన్కి వెళ్ళాలి. చిన్నపిల్లల డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ అంటాం. టైప్ 1 డయాబెటీస్ అంటే మనకు చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు బాగా డ్యామేజ్ అయిపోతాయి, సో బయట నుండి మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే మొత్తం మొదటిసారిగా ప్రెగ్నెన్సీలో షుగర్ తెలవడం, దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. వీళ్లకు ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళకి షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫ్యూచర్ లో ఒక 30% ఛాన్స్ మళ్ళీ షుగర్ పేషెంట్స్ వీళ్ళు అవ్వడానికి. తర్వాత మనకు వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ ఇంకొకటి బార్డర్ లైన్ డయాబెటీస్. బార్డర్ లైన్ డయాబెటీస్ ఐజీటీ ఐఎఫ్జీ అంటాం. ఒకవేళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 to 140 మధ్యలో ఉందనుకోండి తిన్న తర్వాత, దాన్ని ఐజీటీ అంటాం. అదే పొద్దున ఫాస్టింగ్ లో మనకు 90 to 110 మధ్యలో ఉందనుకోండి, అది ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. ఈ రెండు ఒకవేళ రెండు ఐజీటీ ఐఎఫ్జీ కూడా ఒకటే పేషెంట్ లో కూడా ఉండొచ్చు. ఒకవేళ బార్డర్ లో ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోగలుగుతారు షుగర్. దాదాపు ఐజీటీ బార్డర్ లైన్ షుగర్ పేషెంట్స్ కూడా నార్మల్ షుగర్ పేషెంట్ మాదిరిగానే పత్యం చేయాల్సి ఉంటుంది. తర్వాత షుగర్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ వచ్చేసి వాళ్ళు కంపల్సరీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. డిప్రెషన్, మానసిక ఒత్తిడికి గురి కాకుండా సెల్ఫ్ మోటివేషన్ డెవలప్ చేసుకోవాలి, వాకింగ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రెగ్యులర్ చెకప్స్ లో ఉంటే షుగర్ వల్ల మనకు వచ్చే సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. సో షుగర్ ఎలా అంటే 40% మనకు మందులు పనిచేస్తాయి, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. మనకు షుగర్ అనేది పేషెంట్ చేతిలోనే 60% ఉంటుంది, 40% మందులలో ఉంటుంది. యూజువల్ గా మనం రెగ్యులర్ గా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండం. ఎప్పుడు 1 ఇయర్ తర్వాత వస్తాం, అన్ని రిపోర్ట్స్ చూస్తే ఎవ్రీ మంత్ మనకు 200-300 ఉంటుంది. దానికి ఏదో రీజన్ చెప్పుకుంటాం, ఫుడ్ తినలేదు, మొన్న మనకు ఫుడ్ బయట చాలాసార్లు జంక్ ఫుడ్ అవి తినాల్సి వచ్చింది, లేదా ఫంక్షన్స్ ఉన్నాయి, సండేస్ ఉండే, స్పెషల్ డేస్ ఉండే, ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించి మళ్ళా మనం చెక్ చేసుకున్నప్పుడు 280 ఉంటుంది. 280 నెక్స్ట్ మంత్ తగ్గించుకుందాం లేదని అదే మాదిరిగా నడుస్తూ ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్ రిపోర్ట్స్ చూస్తే అన్ని 280-300 ఆ రేంజ్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం కూడా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ లో ఒకటి డయాబెటీస్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏమేం చేస్తే మనం డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా మనకు 30 to 40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. సో మనకు 30 to 40 ఇయర్స్ లైఫ్ కావాలి అంటే వాకింగ్ ఖచ్చితంగా చేయాలి. పొద్దున వీలైతే పొద్దున, సాయంత్రం వీలైతే సాయంత్రం, రోజు 40 నిమిషాలు గంట సేపు ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. యోగా మనకు మానసికంగా కూడా స్ట్రాంగ్ చేస్తుంది. యోగా కూడా ఒక 40 మినిట్స్, పొద్దున ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు. అదే కాకుండా మనకు అంటే చాలా మంది కొద్ది యాక్టివ్ జాబ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మనకు పొలం చేసే వాళ్ళు ఏమంటారు, దినమంతా ఎండలో పొలంలో బొచ్చడి పని ఉంటుంది అంటారు. అయినా సరే వాళ్ళు కూడా సపరేట్ గా షుగర్ కోసము ఒక 1 అవర్ టైం కేటాయించుకోవాలి. సాయంత్రం అయితే సాయంత్రం, పొద్దున అయితే పొద్దున ఒక 1 అవర్ వాకింగ్ ఒకటేనా, మనం సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఏదో రూపంలో చెమట తీయాలి. కొద్దిగా యాక్టివ్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయాలి. వాటితో పాటు యోగా, యోగా ఏంటంటే మనకు మెంటల్ వెల్బీయింగ్ ఉంటుంది. యోగాతోనే మానసికంగా దృఢంగా తయారవుతాము, నిద్ర మంచిగా ఉంటుంది. వాకింగ్ తోనే మనకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుండెకు ప్రొటెక్ట్ చేసే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మనకు ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది. షుగర్ ఎట్లా అంటే ఒక్కోసారి మనకు 300 షుగర్ ఉన్న లక్షణాలు ఉండకపోవచ్చు. మనకు బాడీలో లక్షణాలను బట్టి నా బాడీలో షుగర్ నార్మల్ ఉంది, అబ్నార్మల్ ఉంది అనే ఆలోచన తీసేయాలి. మనకు ఒక్కోసారి 300 షుగర్ ఉండి తల తిప్పడం కానీ కాళ్ళు లాగడం కానీ ఏమీ ఉండకపోవచ్చు, మన రెగ్యులర్ పని మనం చేసుకుంటా ఉండొచ్చు. 225 ఉండి బాగా తిప్పడం కూడా జరగచ్చు. సో మనకేంటంటే షుగర్ రెగ్యులర్ గా మనం రక్తం తీసి చూసేంత వరకు బాడీలో ఎంత ఉంది షుగర్ తెలియదు. సో రెగ్యులర్ చెకప్ కూడా పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. రెగ్యులర్ గా మనం షుగర్ చెక్ చేసుకొని చూస్తేనే బాడీలో మనకు షుగర్ నిల్వలు ఎంత ఉన్నాయి అనేది తెలుస్తుంది. మనం రెగ్యులర్ పనులు చేసుకోగలుగుతున్నామని షుగర్ నెగ్లెక్షన్ మాత్రం చేయొద్దు. ఇలా ప్రతిసారి ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే, ఎవ్రీ టైం నార్మల్ పెట్టుకుంటా ఉంటే షుగర్ సంబంధించి కాంప్లికేషన్లు కిడ్నీ మీద, కన్ను మీద, గుండె మీద, నరాల మీద, పంటి మీద, చర్మ వ్యాధులు ఇవి ఏమీ రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. సో షుగర్ ట్రీట్మెంట్ వచ్చేసి 40% మనకు టాబ్లెట్స్, 60% ఆహార పద్ధతి, వాకింగ్, యోగా, రెగ్యులర్ చెకప్స్, డయాబెటిక్ ఎడ్యుకేషన్ ఇవి వస్తుందంటే వాటికి సంబంధించి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళా మనకు డయాబెటీస్ రోజు రోజుకి పెరుగుతుంది అంటే పర్సంటేజ్, ఇంతకుముందు మనకు 12-15% ఉండే, ఇప్పుడు రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం 25-30% అయింది. అంటే ప్రతి 10 మందిలో 3 షుగర్ రావడం చూస్తున్నాం. సో వెరీ కామన్. కాబట్టి ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ అంటే మనకు జీవన శైలి సంబంధించిన ప్రాబ్లం. సో డెఫినెట్గా అధిక బరువు ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకండి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, మదర్ ఫాదర్ ఎవరికైనా షుగర్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. వయసు అయితే పెరుగుతున్న కొద్దీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఉంటే డాక్టర్ హెల్ప్ తీసుకోండి. యోగా వాకింగ్ అలవాటు చేసుకోండి. ఇవన్నీ షుగర్ రాకముందే మనం వాకింగ్, యోగా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మనం మానసిక ఒత్తిడిని జయించి షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు. మళ్ళీ షుగర్ వచ్చిన తర్వాత షుగర్తో పాటు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 40% పేషెంట్స్కి షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, షుగర్ బీపీ ఉండి మళ్ళీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో షుగర్ అనేది డే 1 నుండి మనం నియంత్రణ చేసుకోవాలి. నియంత్రణ చేసుకోవాలి కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళా ఆహార నియమాలు కూడా చాలా మంచిగా పాటించాలి. ఆహార నియమాలు వచ్చేసి తీపి, అన్ని రకాల తీపి బంద్ చేసేయాలి. ఛాయ్లో చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, తేనె, బెల్లం, అన్ని రకాల తీపి పదార్థాలు బంద్ చేయాలి. మధ్యాహ్నం ఒకటే పూట రైస్ తీసుకోవచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్, నైట్ బ్రేక్ఫాస్ట్.

0: పెట్టేటి పరిస్థితులు అన్నం తినకుండా చూసుకోండి. నాన్ వెజ్ కూడా నైట్ వద్దు. యూజువల్గా నైట్ ఏంటంటే లైట్ ఫుడ్ అంటాం, ఎందుకంటే మనం తీసుకున్న తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత మాక్సిమం 1-1.5 అవర్ తర్వాత పడుకుంటాం. అదే మధ్యాహ్నం అయితే లంచ్ తీసుకోమంటాము. లంచ్ మధ్యాహ్నం తీసుకుంటే మనకు కొద్దిగా అటు ఇటు వాకింగ్ అవుతుంది కాబట్టి జమ కాకుండా ఉంటుంది. సో మధ్యాహ్నం ఒక పూట రైస్ నాన్ వెజ్ మధ్యాహ్నం తీసుకోండి. పొద్దున సాయంత్రం మాత్రం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోండి. అయితే ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో తినడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ టైం కూడా ఒకటి పెట్టుకోండి. నైట్ డిన్నర్ ఒక్కోసారి నైట్ 10 o'clock కూడా ఒక 4 బిస్కెట్లు తినేసి పడుకోవచ్చు. ఒకటి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకోవాలి, తర్వాత హై ఫైబర్ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్, ఓట్ బిస్కెట్స్ ఇవి కూడా వస్తున్నాయి. సో మార్కెట్లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. షుగర్ పేషెంట్ బిస్కెట్స్ అంటిస్తారు. తర్వాత ఛాయ్లో చక్కెర బదులు షుగర్ ఫ్రీ టాబ్లెట్స్, అవి కూడా లిమిటెడ్ మోతాదులో తీసుకోవచ్చు. రోజుకి 4 టాబ్లెట్ల వరకు తీసుకోవచ్చు. ఎప్పుడైనా పాయసం చేసుకున్నాం 1-2 టాబ్లెట్లు వేసుకోండి. అంటే లిమిటెడ్ గా వాడుకుంటే వాటి వల్ల ప్రాబ్లమ్స్ రావు. పండ్లు వచ్చేసి సేపు ఒకరోజు, సంత్ర ఒకరోజు, మోసంబి ఒకరోజు, పైనాపిల్ ఒకరోజు, పొప్పడి పండు ఒకరోజు తీసుకోవచ్చు. మామిడి పండ్లు, సపోటాలు, అరటి పండ్లు, జామ పండ్లు వద్దు. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కాజు, బాదాం, అక్రోట్ లాంటివి తీసుకోవచ్చు. తర్వాత మనకు నిమ్మరసము, మజ్జీరసం ఎక్కువగా తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్. కొబ్బరి నీళ్లు, కూల్ డ్రింక్స్, చెరుకు రసం వాడద్దు. నిమ్మరసం, మజ్జీరసం, వాటర్ తీసుకోవచ్చు. తర్వాత తేనె, బెల్లం కూడా షుగర్ ఐటమ్సే, వాటితో కూడా షుగర్ పెరుగుతుంది. మక్క రొట్టెలు, మక్క ఐటమ్స్, మైదా ఐటమ్స్ వారంకి ఒకసారి కానీ 2 సార్లు కానీ తీసుకోవాలి. వీటు అంటే మనకు ఆహార నియమాలు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈవెన్ ఇంజెక్షన్ ఇన్సులిన్ వాడుకొని కూడా ఆహార నియమాలు పాటించకపోతే, వాకింగ్ యోగా చేయకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, కంట్రోల్ కావు. సో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డయాబెటీస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, రెగ్యులర్ చెకప్ ఇంపార్టెంట్, ఆహార నియమాలు ఇంపార్టెంట్, తర్వాత వాకింగ్ ఇంపార్టెంట్, యోగా ఇంపార్టెంట్. ఎక్కడన్నా మనం 4-5 డేస్ మిస్ అయినా కానీ వాకింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడమే, ఒక గ్రౌండ్ పట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. అక్కడ ఫ్రెండ్స్ అవుతారు, నలుగురితో తిరుగుతూ మనము వాకింగ్ యోగా చేసుకోవచ్చు. చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. షుగర్ పేషెంట్ షుగర్ రాగానే మన క్యాబిన్లో చూస్తుంటాం పేషెంట్స్, ఒకటేసారి బాగా మానసిక ఒత్తిడి గురైపోతారు. సార్ నాకెందుకు వచ్చింది, ఎంత ఎర్లీ ఎందుకు వచ్చింది అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. అంటే ఈ డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలా కాకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడమే. 30-40 ఇయర్స్ బెస్ట్ లైఫ్ ఉండే అవకాశం కూడా ఉంది షుగర్ వచ్చిన తర్వాత. సో ఒకటే, మనకు షుగర్ వచ్చింది అని భయపడకండి. వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు డెఫినెట్గా 30-40 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. నేను చెప్పినవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి గ్రహించండి. ఈ టైప్లో ఫాలో అవుతే మాత్రం 30-40 ఇయర్స్ బెస్ట్ లైఫ్ ఉంటుంది మీకు.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానమును ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
6: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రం జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
5: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానమును ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.

0: మీతో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టి బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
1: ప్రభాత లహరి వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రేమకు వేలాయరా. ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్రగానం చేసిన ఈ పాట.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం రంగస్థలం చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఆలపించిన చంద్రబోస్ గీతం.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 34వ భాగం.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు, బాగున్నారా?
4: బాగున్నాను.
5: భారతి బాగున్నావా?
6: బాగానే ఉన్నాను మేడం.
5: ఓకే, రొటీన్ చెకప్ ఏనానా ఈరోజు?
6: లేదు మేడం, మీరు రెగ్యులర్ గానే రమ్మన్నారు.
5: ఓకే,
6: బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకోమన్నారు. ఇంట్లో చెక్ చేస్తున్నాము, నార్మల్ గానే వస్తుంది.
5: ఓకే, ఇప్పుడు సాయంత్రం చెక్ చేస్తున్నారా అమ్మా?
6: ఆయన ఉంటే 2 పుట్టలా చెక్ చేస్తున్నారు మేడం.
5: ఓకే, కాళ్ళ వాపులు అట్లా ఏమన్నా అనిపిస్తుందా? ఇంతకు ముందు కొంచెం వాపులు ఉండే, ఇప్పుడు నేను చెప్పిన విధానంగా కాళ్ళు ఎత్తి పెట్టుకోవడం అలాంటివి చేస్తున్నారు?
6: అలా పెట్టుకుంటున్నాను మేడం.
5: ఓకే,
6: ఇప్పుడు అంతా ఇబ్బందిగా ఏమి అనిపించట్లేదు.
5: కదలికలు ఎలా ఉన్నాయి?
6: తెలుస్తుంది మేడం, బాగుంది.
5: ఓకే సరే, నేను ఒకసారి చెక్ చేస్తాను, పడుకోండి స్కాన్ బెడ్ మీద. హార్ట్ బీట్ అది మంచిగా ఉన్నది నాన్న, ఉమ్మనీరు అది పర్వాలేదు, కానీ చెప్తాను నేను. బరువు 30 వారాలకి 1.5 కిలో ఉండాలి బరువు. పిండం బరువు 1.4 కిలోలు ఉన్నది, 100 గ్రాములే తక్కువ ఉన్నది భారతి. ఇక కాకపోతే నీరు కొంచెం లోవర్ సైడ్ ఉంది. సో వర్ధన్ గారు, ఉమ్మనీరు కొంచెం పెరగాలి. ఎందుకు అనంటే యూజువల్గా ఈ టైంలో మనము 12 నుంచి 15 సెంటీమీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తాము. 10 సెంటీమీటర్లు ఉన్నది, మిగతా పొజిషన్ కానీ, రక్త సరఫరా కానీ, కదలికలు కానీ మంచిగానే ఉంది. బరువు 30 వారాలకి 1.5 కిలో ఉండాలి, 1.4 కిలోలు ఉంది, 100 గ్రాములు తక్కువ ఉన్నది. సో ఫుడ్ విషయంలో కొంచెం ప్రాపర్ కేర్ తీసుకోవాలి, అండ్ నీళ్లు కూడా మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నది వేసవికాలం, మరి ముఖ్యంగా
6: మేడం మీరు చెప్పినట్టే తింటున్నాను, వాటర్ కూడా ఎక్కువే తాగుతున్నాను మేడం. మరి ఎందుకు తగ్గిందంటారు?
5: అంటే ఎప్పుడైనా ఉమ్మనీరు తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లం.
6: ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది అంటారు కదా మేడం?
5: చక్కగా సరిపోతుంది. బీపీ మాత్రలు స్టాప్ చేయొద్దు. పొద్దున సాయంత్రం బీపీ చూసుకోండి, కాళ్ళ కింద ఎత్తు పెట్టుకునేటట్టు చూసుకోండి, ఎడం పక్క పడుకోండి. ఎడం పక్క తిరిగి పడుకున్నట్లయితే రక్త సరఫరా అనేది మనకి కాళ్ళ నుంచి గుండెకి మనకి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది, కాబట్టి రక్త సరఫరా అనేది బేబీకి తల్లికి మంచిగా ఉంటుంది. అలాగే ఆకుకూరలు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. వాటర్ మెలను అంటే పుచ్చకాయ, కర్బూజా, తర్వాత అనారు, జామ పండు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ నీరు కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా మంచి నిద్ర అనేది ఉండాలి, వ్యాయామం కూడా చేసుకోవాలి. ఈ సమ్మర్లో సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తీసుకునే ప్రయత్నం చేయండి. కొబ్బరి నీళ్ళు తాగే ప్రయత్నం చేయండి, కొబ్బరి లేనిది ప్రిఫర్ చేయండి. అలాగే మజ్జిగ తీసుకునే ప్రయత్నం చేయండి. బీపీ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. బయటకు ఒకళ్ళ ప్రయాణం చేయాలనుకుంటే వదులు దుస్తులు ధరించాలి, కాటన్ డ్రెస్సెస్ వేసుకునే ప్రయత్నం చేయండి, గొడుగు పక్కన పెట్టుకోండి, సాధ్యమైనంత వరకు బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి, ఎండకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. అత్యవసర పరిస్థితి ఉంటేనే చక్కగా వాటర్ బాటిల్, కోకోనట్ వాటరు, గొడుగు పక్కన పెట్టుకొని, కాటన్ డ్రెస్సెస్ వేసుకొని, సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకొని బయటికి వచ్చే ప్రయత్నమే చేయండి.
4: చెప్తే కొన్నిసార్లు వినదు మేడం, ఇంట్లో బోర్ అవుతుంది, బయటకు వెళ్దాం అంటది. ఇంట్లో బోర్
5: అవడం కదా, వినం మేము.
6: కాదు మేడం, మీరు ఒక మాట చెప్పండి, నేను ప్రెగ్నెంట్ లేడీ కదా. మీరే అన్నారు ఎన్విరాన్మెంట్ అంతా మనకి అనుకూలంగా ఉండేలా ఉంటేనే బేబీ హెల్దీగా ఉంటుంది. 24 అవర్స్ ఇంట్లోనే ఉంటే నాకు కూడా బోర్ కొడుతుంది, కడుపులో ఉన్న బేబీకి కూడా బోర్ కొడుతుంది కదా మేడం.
4: వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి కదా.
5: అంటే మనకేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎండలు బాగున్నాయి, టెంపరేచర్ బాగా ఉన్నది, అది కూడా చూసుకోవాలి. అలాగే మనకి కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటాము, అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కాఫీ కానీ టీ కానీ ఇవి తీసుకోవద్దు. చక్కగా పాలు బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. కొంతమంది సమ్మర్ రాగానే వేడి చేస్తుంది, బాయిల్డ్ ఎగ్ తీసుకోకూడదు అనే అపోహతో ఉంటారు, కానీ ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలి, పాలు తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి, నీళ్ళు తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్, కుకుంబర్, కీరదోసకాయ ఇవి ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి.
6: మీరు చెప్పిన ఫుడ్ అంతా ఫాలో అవుతున్నాను మేడం. మాక్సిమం ఒక 90% అయితే మీరు చెప్పిన ఫుడ్డే తింటున్నాను.
5: మరి 90% కవర్ చేయాలి కదా.
6: అందుకేనేమో మేడం వాటర్ తగ్గింది అంటున్నారు కదా. నెక్స్ట్ చెకప్కి వచ్చేసరికి అది కూడా నేను చూసుకుంటాను మేడం.
5: వీటితో పాటు మెడిసిన్స్ ఖచ్చితంగా వేసుకోండి. ఐరన్ టాబ్లెట్స్ తినక ముందు వేసుకోండి, కాల్షియం తిన్న తర్వాత వేసుకోండి, రెండు కలిపి వేసుకోవద్దు. నీరు కొద్దిగా బోర్డర్ లైన్ ఉంది కాబట్టి, తర్వాత వేసవి కాలం కాబట్టి సేఫ్ సైడ్ ఆర్జినన్ ప్యాకెట్స్ అనేవి శాషెస్ అని యాడ్ చేస్తాను, అవి కూడా గ్లాస్ ఆఫ్ వాటర్లో కలుపుకొని తీసుకోండి.
6: మేడం నాకు ఇంకొక డౌట్, ఇందాక మీరు 8th మంత్ అని చెప్పారు, కానీ నేను ఇంకా 7th మంత్ లోనే ఉన్నాను కదా మేడం.
5: ఓకే, యాక్చువల్లీ భారతి, డాక్టర్ ఎప్పుడు కూడా ఏంటంటే మా క్లాక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది క్యాలిక్యులేషన్ అంటే డే ఆఫ్ కన్సెప్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. డే ఆఫ్ కన్సెప్షన్ ఎప్పుడు అవుతుంది

0: మామూలుగా ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయింది, ప్రెగ్నెంట్ అని ఆ స్త్రీకి కానీ ఆ కుటుంబం కానీ ఎప్పుడు తెలుస్తుంది?
1: పీరియడ్స్, లాస్ట్ పీరియడ్స్ డేట్ కౌంట్ చేసుకుంటాం కదా,
0: పీరియడ్ మిస్ అయిన తర్వాత తెలుస్తుంది.
1: అవును,
0: అంతే కదా.
1: అవును మేడం.
0: ఇప్పుడు ఈరోజు మనకి పీరియడ్ రావాలి, నాకు పీరియడ్ రాలేదు, 5 డేస్ దాటింది లేకపోతే 1 వీక్ దాటింది, స్త్రీ ఆతృత పడుతూ ఉంటుంది, అప్పుడు టెస్ట్ చేసుకుని వస్తుంది. సో లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అని అంటాం. అంటే ఈ లాస్ట్ పీరియడ్ మిస్ అయిన తర్వాతే మీ బ్రెయిన్లో ప్రింట్ అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ మాకు ఫర్టిలైజేషన్ ఎప్పుడు జరుగుతుంది భారతి? ఓవులేషన్ టైంలో జరుగుతుంది. అండము
1: విడుదలైనప్పుడు
0: ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయింది అంటే ఆ డే ఆఫ్ కన్సెప్షన్ నుంచి కౌంట్ అవుతుంది. మరి అక్కడ 15 రోజులు ఉన్నట్టే కదా.
1: అవును మేడం,
0: రైట్. రెండోది ఏంటి, మేమెప్పుడు నెలకి ఎన్ని వారాలు ఉంటాయి?
1: 4 వారాలు.
0: 4, ఒక్కొక్కసారి 5 వారాలు కూడా ఉంటుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ప్రతి ఒక్క కన్సల్టెంట్ కానీ డాక్టర్ కానీ వారాలు లెక్క చూస్తారు. యాక్చువల్లీ స్త్రీ ఏమనుకుంటుంది, 1వ నెల 2వ నెల 5వ నెల 7 7వ నెలకి పిల్లలు పుట్టినా బతుకుతారట, ఇంత అలా ఉంటుంది మీ కాన్సెప్ట్. మేము వారాల లెక్క చూస్తాం. వారం అనేది ఒక గైనకాలజిస్ట్కి చాలా ఇంపార్టెంట్. అంటే వారంలో బేబీ యొక్క మైల్ స్టోన్స్ లోపట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వారాలు అనేది 40 వారాలు. మీరు 10 నెలలు అంటారు, మేము 10 నెలలు అంటాం కదా. అంటే 9 నెలల, అంటే మామూలుగా మేమేం తీసుకుంటాం, 9 నెలల 1 వీక్, 9 మంత్స్ అండ్ 1 వీక్. ఓకే, అంటే 10 లూనార్ మంత్స్, 40 వారాలు. ఎలాగా, ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఏంటి, మనకి ముందు 3 నెలల్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం. అవి ఎన్ని వారాల వరకు వస్తాయి, 1 వారం నుంచి 12 వారాలు కంప్లీట్ అయ్యే వరకు. మళ్ళీ మూడు నెలలు అని అంటే మనకి నెలకి
1: 4 వారాలు.
0: సో 12 వారాలు కంప్లీటెడ్. సో 3 నెలలు కంప్లీటెడ్ మనకి. అలా చూసుకుంటే ప్రతి 4 వారాలకు 1 నెల కంప్లీట్ అవుతున్నట్టే కదా. సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఏంటి, మళ్ళీ 13-14 వారాల నుంచి 27 వారాల దాకా ఉంటుంది, రైట్? అంటే ఇప్పుడు 12 వారాలకి 3 నెలలు అయిపోయింది. మరి 16 వారాలకి ఏం నెల అయిపోయింది?
1: 6 నెలలు అయిపోవాలి కదా.
0: 16 వారాలకి
1: 12
0: అయిపోయింది, ప్లస్ 4 16 వారాలు,
1: అంటే 4వ నెల
0: కంప్లీటెడ్. ఇంకొక 4 వారాలు యాడ్ చేస్తే 20 వారాలు. సో 5th మంత్ కంప్లీటెడ్. ఇంకొక 4 వీక్స్ యాడ్ చేస్తే 24 వీక్స్, 6th మంత్ కంప్లీటెడ్. ఇంకొక 4 వీక్స్ యాడ్ చేస్తే 28 వీక్స్, మరి 7th మంత్ కంప్లీటెడ్ కదా.
1: అవును మేడం.
0: మరి ఇప్పుడు నువ్వు 30 వారం కదా, అంటే మనకి 28 + 4 = 32 వీక్స్ కంప్లీటెడ్, అంటే 8th మంత్ కంప్లీటెడ్. సో ఇప్పుడు నువ్వు 30 వీక్స్ కంప్లీటెడ్. సో నా భాషలో నేనేం చెప్తాను, 8th మంత్ చెప్తాను.
1: అందుకనే స్కానింగ్లో వచ్చిన డేట్కి అనుకున్న డేట్కి డిఫరెన్స్ ఉంటుంది.
0: ఉంటుంది, బట్ ఎవరిలో డిఫరెన్స్ ఉంటుంది, ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు నువ్వు నెల తప్పిన దగ్గర నుంచి చాలా ముఖ్యం. అందుకే డేటింగ్ స్కాన్ అనేది చాలా ముఖ్యం భారతి. ఎప్పుడైనా కూడా మీరు నెల తప్పిన ముందు 3 నెలలు పీరియడ్స్ ఏదైతే ఉన్నాయో అవి మినిమం రెగ్యులర్గా రావాలి. అవి రెగ్యులర్గా లేవు, మీరు 4 నెలల నుంచి పీరియడ్ రావట్లా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరకు వచ్చారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, అప్పుడు మీ డేటు, డెలివరీ డేటు, ఈ అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఉంటుంది కదా డేటింగ్ స్కాను, అది ఎన్ని వారాలు ఉంటుందో దాన్నే మేము క్యాలిక్యులేషన్లో తీసుకుంటాం. ఒకవేళ సపోజ్ ఆ స్కాన్ పేషెంట్ మిస్ అయింది, డైరెక్ట్గా ఎన్టీ స్కాన్కి వచ్చింది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు, అది 12 వారాలకి, అది మేము పట్టుకుంటాం. కాకపోతే ప్రతి స్కాన్కి ±1 వీక్ డిఫరెన్స్ ఉంటుంది డెలివరీ డేట్కి.
1: ఇప్పుడు అర్థమైంది మేడం.
0: ఓకేనా? సో ఇప్పుడు మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఇప్పుడు 32 వారాలు అంటే 8వ నెల అయిపోయింది, 32కి ఇంకొక 4 వారాలు యాడ్ చేస్తే 36 వారాలు, అంటే 9 కంప్లీటెడ్ 36కి ఇంకొక 4 వారాలు యాడ్ చేస్తే 40 వారాలు. మరి మీరు చెప్పిన 10 నెలలు అంతే, మేము చెప్పిన 40 వారాలు అంతే కదా భారతి.
1: ఇప్పుడు అర్థమైంది మేడం, ఇందాక మీరు చెప్తుంటే అంటే ఎక్కడైనా పొరపాటు పడ్డారా మీరు అని నాకు అనిపించింది, నాకు ఇప్పుడు క్లియర్ అయింది మేడం.
0: సో రెండు పద్ధతులు ఏంటంటే, ఎప్పుడైనా గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన తర్వాత వాళ్ళ యొక్క బైస్టులు రెగ్యులర్గా ఉంటే స్కాన్కి అర్లీ స్కాన్స్కి తనకి అంత డిఫరెన్స్ డెలివరీ డేట్ రాదు. ఒకవేళ పిరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండి నప్పుడు మనకి నెలలా కరెక్ట్గా లేనప్పుడు ఖచ్చితంగా ఆ పేషెంట్లో మాత్రం అర్లీ ప్రెగ్నెన్సీ స్కానే క్యాలిక్యులేటెడ్గా డెలివరీ డేట్ తీసుకుంటాం. అది కూడా మిస్ అయితే ఎన్టీ స్కాన్ తీసుకుంటాం, అది కూడా మిస్ అయితే టిఫా స్కాన్ తీసుకుంటాం. సో టర్మ్ అనేది ఎప్పుడు కూడా 37 వారాల నుంచి 42 వారాలని టర్మ్ అంటాం. సో ఖచ్చితంగా ఏ గర్భిణీ స్త్రీ అయినా అట్లీస్ట్ 37 వారాలైనా కంప్లీట్ కావాలి. 37 వారాలంటే 9 నెలలు కంప్లీటెడ్ ప్లస్ 1 వీక్, 9 మంత్స్ కంప్లీటెడ్ 1 వీక్, అంటే 10వ నెల వచ్చి వారం కంప్లీట్ అయిందని అర్థం.
1: ఓకే మేడం, క్లియర్గా అర్థమైంది.
0: రైట్ భారతి,
2: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 34వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
3: బృందావన్ హాస్పిటల్. పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా? ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు,
4: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: శ్రోతలు ఇంతవరకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 8:15 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. టీన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

0: try to reach the country's highly enriched uranium, saying that the nuclear material is under constant surveillance by the US military. On to sports now. In football, India to play against host China in the crucial quarterfinal match at the AFC Under-17 Women's Asian Cup in Suzhou today. A win will seal India's qualification for the FIFA Under-17 Women's World Cup, marking the country's first ever qualification to a FIFA World Cup on merit in women's football. On the other hand, in men's football, India suffered a 3-0 defeat to Uzbekistan in the second Group D match of the AFC Under-17 Asian Cup in Jeddah yesterday. With this, India's hopes for qualifying for the FIFA Under-17 World Cup ended. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Saira. All newspapers have widely covered the swearing-in ceremony of actor-turned-politician Vijay, as also the news related to evacuations on the cruise ship hit by hantavirus. Hindustan Times headlines, Vijay sworn in, vows new beginning for Tamil Nadu. While the Tribune says Talapati Vijay dons new role as Tamil Nadu boss, promises only one power centre. Himanta, elected NDA leader, to take oath as Assam chief minister tomorrow, writes the Hindu. The same paper also quotes the new Bengal CM Suvendu Adhikari in its headline, Era of Trust Starts, says Suvendu ahead of cabinet meet. PM Modi urges citizens to cut fuel use, revive COVID-era measures, writes the Pioneer. The Statesman reports, six new ministers inducted into Chief Minister Yogi ministry in UP, two others promoted. The Hindu, in an editorial titled Cost to Access, writes that the cost of accessing medical care remains high. The Union Labour Ministry has announced that it will provide a free annual health checkup to workers aged 40 years or more. Commendable though the initiative is, its success is not guaranteed. At present, only 31 crore of 94 crore workers are on the eSHRAM portal, whose integration with ESIC is still in its early stages in many states. The program does not address the opportunity costs of accessing healthcare, forcing workers to continue contending with lost wages. And finally, Indian women's recurve team turns China at the Archery World Cup to win gold in Shanghai, writes the Statesman, a proud moment indeed for Indian sports. And with that, it's back to you, Saira.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges citizens not to buy gold for a year, reduce fuel consumption and conserve foreign exchange amid the West Asia crisis. Prime Minister Modi to participate in Somnath Amrit Parv in Gujarat today to also inaugurate Sardar Dham Hostel in Vadodara. Assam Governor invites Hemant Biswa Sarma to form new government in the state. Uttarakhand administration urges Chardham Yatra pilgrims and tourists to remain alert and travel safely amid adverse weather conditions. US President Donald Trump rejects Iranian response to US peace proposal as totally unacceptable. And in football, India to take on host China in crucial quarterfinal match in AFC Under-17 Women's Asian Cup in Suzhou today. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:30. ఇప్పుడు విందాం. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్ సెల్ 8019999990.
5: ప్రతి సోమవారం మనం సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు అందిస్తున్నటువంటి చక్కటి సలహాలు సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు, సీనియర్ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ కెంచి గారు. వారిని అడిగి మనం ఈ గుండె వ్యాధికి కారణాలేంటి, ముఖ్యంగా బీపీ ఎందుకు వస్తుంది, ఈ బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఇది ఎవరికి రావచ్చు, వస్తే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
6: నమస్కారం సార్. శ్రోతలందరికీ శుభోదయం.
5: డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ హృదయానికి సంబంధించినటువంటి జబ్బులో చూసినట్టయితే ప్రధానంగా ఈ హైపర్ టెన్షన్ అంటాం. ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి?
6: ఓకే సార్. హైపర్ టెన్షన్ అంటే కామన్ లాంగ్వేజ్లో బీపీ అంటాం, బ్లడ్

0: ప్రెషర్, తెలుగులో చెప్పాలంటే రక్త పీడనం అంటారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు పట్టణాల్లో సిటీలలో చూసే ప్రాబ్లం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. లేటెస్ట్గా జరిగిన పరిశోధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో మోర్ దెన్ 30% ఆఫ్ పాపులేషన్, అంటే 30% ప్రజలకు బీపీ ఉంది అని తెలుసుకోవడం జరిగింది. అందుకే దీని యొక్క లక్షణాలు, దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే వచ్చే పరిణామాలు అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా హైపర్ టెన్షన్ అనేది లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలామందికి మొదట లక్షణాలు ఏమీ ఉండవు, సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. ఎందుకు అంటే మెల్లిమెల్లిగా బాడీ అనేది అడాప్ట్ అవుతుంటుంది. బీపీ పెరిగిన కొద్దీ బాడీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒకేసారి 180 క్రాస్ అవ్వడం కానీ 200 క్రాస్ అవ్వడం కానీ అలా జరిగినప్పుడు మొదటగా తల తిప్పినట్లు అవ్వడము, కొంచెం తల వెనక భాగంలో తల నొచ్చినట్లు ఉండడము, బాగా అలసిపోయినట్లు ఉండడము, గుండె దడదడ అనిపించడము, కొందరికి ముస దమ్ము అంటారు కదా, దమ్ము రావడం కానీ, కొంచెం కళ్ళు మబ్బుగా కనబడడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ బీపీ ఉన్న వాళ్లకు కనబడే లక్షణాలు. చాలామంది 50% మందికి మొదట మాత్రం ఎలాంటి లక్షణాలు అనేవి కనబడవు.
1: అయితే మనం ఈ లక్షణాలు కనబడ్డాయి అనుకుందాం సార్, మరి ఈ లక్షణాలు కనబడిన తర్వాత దీని పరిణామాలు ఎట్లుంటాయండి?
0: గుడ్ క్వశ్చన్. బీపీ అనేది ముందుగా తెలుసుకోవడం అనేది ఎలా అంటే, అది లక్షణాలు లేకన్నా ముందే తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు కానీ 1 ఇయర్కి కానీ కంపల్సరీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కానీ క్లినిక్స్లో కానీ బీపీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బీపీ సిమ్టమ్స్ వచ్చేంత వరకు మనం ఆగితే అది చాలా విపరీత పరిణామాలు రావచ్చు. దాంట్లో ముఖ్యంగా అది 4 అవయవాల మీద మనకు దాని పరిణామాలను చూపిస్తుంది. ఒకటి బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ఐస్. వీటిని టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. ఎక్కువ బీపీ చాలా రోజు ఉండడం వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ రావడము, అంటే పారాలసిస్ రావడము జరగవచ్చు. హార్ట్కు హార్ట్లో బ్లాకేజెస్ రావడము, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, వాపులు రావడము, ఇది జరుగుతుంటుంది. కిడ్నీలో మొదటిగా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, అంటే ప్రోటీన్స్ కిందికి రావడాన్ని కిడ్నీ అనేది జల్లెడబట్టినట్లు ఆపుతుంటుంది అన్నట్లు. ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఫిల్టర్ అనేది ఖరాబ్ అవుతుంది. ఫిల్టర్ ఖరాబ్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రోటీన్స్ బయటకు వెళ్ళిపోయి వాపులు రావడము, కిడ్నీకి సంబంధించిన క్రియాటినిన్ అనేది పెరగడము, దానికి సంబంధించిన కిడ్నీ ఫెయిల్యూర్ రావడము అనేది జరుగుతుంటుంది. ఇంకొకటి కండ్ల మీద కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కళ్ళు చీకట్లు కావడము, మబ్బుగా కనబడము, అలాగే మనం వదిలేస్తే చివరికి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ 4 అవయవాల మీద మన బీపీ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మనము బీపీని ముందుగానే తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, రాకుండా జాగ్రత్తలు పడడం అనేది చాలా ఇంపార్టెంట్.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: బాగుంది డాక్టర్ గారు, మీరు అంటూ ఇది చాలా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అంటే బీపీ పెరగడం వల్ల వచ్చేటువంటి లక్షణాలలో ముందు బ్రెయిన్, తర్వాత హార్ట్, ఆ తర్వాత కిడ్నీస్, ఇంకా మనం ఊహించేది ఏంటంటే కంటి మీద ఎఫెక్ట్ ఉంటుంది అని. కంటి మీద కంటి చూపు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుందని డాక్టర్ గారు చెప్తారు. అయితే డాక్టర్ గారు, మరి ఒకవేళ ఈ యొక్క బీపీ అంటే హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు మన పెద్దలు, డాక్టర్స్ కూడా అదే అంటారు. ముందుగా మనము ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకోవడం వల్ల బీపీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మొదటనే మనం రాకుండా చేసుకోవాలి అంటే ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవడము, అంటే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడము, రోజు 30-45 మినిట్స్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, మనకి ఏది కుదిరితే అది కంపల్సరీ 30-45 మినిట్స్ చేయడం వల్ల రక్తపీడనం పెరగకుండా చూస్తుంది.

0: తీసుకోవచ్చు. అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం అనేది. ఇంకొకటి బరువు పెరగడం. మనము ఆఫ్టర్ 40 ఇయర్స్ బరువుని కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంటుంది. సో ఇది పెరగడం వల్ల కూడా బీపీ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు సమాజంలో ఉన్నది స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ ఉండడము, నిద్రలేమి అనేది ముఖ్య కారణాలుగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇవి కూడా పెరుగుతున్నాయి అన్నట్లు. సో సరిపడా నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడము, వ్యాయామం చేయడం వల్ల మనము వీటిని రాకుండా జాగ్రత్త పడవచ్చు, బీపీ అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు.
1: మోహన్ రెడ్డి గారు, శ్రోతలు గమనిస్తున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఏంటంటే మీరు ముందుగానే ఈ హైపర్ టెన్షన్ బారిన పడకూడదు అంటే ఎక్సర్సైజ్ చేయండి, అడిక్షన్స్ అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ లాంటివి కానీ దాన్ని వదిలేయండి, అట్లాగే స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి చక్కటి యోగా, మంచి స్లీప్ ఇట్లాంటి ఉంటే బాగుంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు, ఒకవేళ ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించలేదు, మనకు ఈ విషయాలు తెలియవు అనుకుందాం, ఒకవేళ ఇది వచ్చింది, బీపీ వచ్చింది అంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే?
0: ఓకే, మనము ఇవన్నీ చేసినా కానీ చాలామందికి 40 ఇయర్స్ దాటిన వాళ్లకు, లేదా డయాబెటీస్ అంటే షుగర్, మధుమేహం ఉన్న వాళ్లకు, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మదర్ ఫాదరు, వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, వాళ్లకు ఉండడం కానీ, అధిక బరువు ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఆల్కహాల్ స్మోకింగ్ కన్సంప్షన్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎక్కువగా పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మొదట స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే స్టేజ్ 1 ప్రీ హైపర్ టెన్షన్, స్టేజ్ 1 స్టేజ్ 2 అని ఉంటుంది. ప్రీ హైపర్ టెన్షన్ అంటే 130 to 140 మధ్యలో ఉండేదాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు, అంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో అలాంటి వాళ్ళు మనము మొదటగా మాట్లాడుకున్న ప్రివెంటరీ మెజర్స్, ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అడిక్వేట్ స్లీప్ ఉన్న వాళ్ళకు, అది 130 to 140 ఉన్న వాళ్ళకు అది మేము సజెస్ట్ చేస్తుంటాము. 140 క్రాస్ అయిపోయింది, మనం ఏం చేసినా 140 క్రాస్ అయిపోయింది అంటే కంపల్సరీ టాబ్లెట్ అనేది వాడాలి. చాలామందికి ఉన్న అపనమ్మకం, అపోహ అనేది ఏంటంటే టాబ్లెట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాలా అనేది. బీపీ అనేది ఒక్కసారి మనకు వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకటి, కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వల్ల రావచ్చు, థైరాయిడ్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు అధికమైన స్ట్రెస్ వల్ల బీపీ పెరగడం వల్ల, అవి కంట్రోల్ చేసుకుంటే ఒక్కోసారి వాళ్ళకు కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రివెంటరీ మెజర్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి చేయడం వల్ల కంట్రోల్ ఉంటుంది. బట్ ఇంకొక క్వశ్చన్ ఏముంటుంది అంటే, బీపీ టాబ్లెట్ వాడుతున్నాము ఇప్పుడు కంట్రోల్లో ఉంది, ఆపొచ్చా అంటారు. అది టాబ్లెట్ వాడడం వల్ల కంట్రోల్లో ఉంటుంది అన్నట్లు. సో మనం టాబ్లెట్ ఆపేశాక 1-2 రోజుల్లో మళ్ళీ పెరుగుతుంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, అంటే బాగుంది కదా అని చెప్పి ఆపడం జరుగుతుంటుంది. సో వాళ్ళకు బీపీ పెరగడము, మళ్ళీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, మనం మాట్లాడుకున్న పరిణామాలు అనేవి వాళ్ళకు వస్తూ ఉంటాయి. స్టేజ్ 2 హైపర్ టెన్షన్, మనం ఏదైతే బ్రెయిన్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందో అది 160 క్రాస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకు 2 టాబ్లెట్స్ మొదటగా స్టార్ట్ చేస్తాము మనం. అంటే టాబ్లెట్లు ఎక్కువగా తీసుకొని వాళ్ళకు కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి మనకు, 1, 2, 3 టాబ్లెట్ల కాంబినేషన్ కూడా దొరుకుతుంది. సో వాళ్ళకి తగ్గట్లు, కొందరికి ఉదయం ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది బీపీ, దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి కూడా మనం అడ్జస్ట్ చేస్తాం అన్నట్టు. 2 టాబ్లెట్స్ ఫస్ట్ 2 వారాలకు ఒకసారి చెకప్ చేస్తాము. టాబ్లెట్ పెట్టడం వల్ల మనం అనుకున్న టార్గెట్కి వాళ్ళు వచ్చారా లేదా, 130 కన్నా బీపీ తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. కంట్రోల్ ఉందనుకో మెయింటైన్ చేస్తాం. ఒకవేళ బీపీ 110 కన్నా లో అవుతుంది అనుకోండి, మేమే వాళ్ళకు డోసేజ్ అనేది తగ్గించడం కానీ, టాబ్లెట్ తగ్గించడం కానీ మేమే సజెస్ట్ చేస్తుంటాం అన్నట్లు. అంటే మొదటగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా 2 వీక్స్కి రావడం కానీ, 1 మంత్కి రావడం కానీ అనేది రెగ్యులర్గా అనేది మనము ఫాలోఅప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలా స్టేజ్ 1, స్టేజ్ 2ని ఇలా ట్రీట్ చేస్తాం. ఒక్కోసారి 200 అబోవ్ రావడము, బాగా విపరీతమైన హెడ్ ఏక్ రావడము ఉన్న వాళ్లకు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. వాళ్లకు గ్రాడ్యువల్గా బీపీని తగ్గించి మళ్ళీ టాబ్లెట్గా కన్వర్ట్ చేసి పంపించడం జరుగుతుంది.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8019999990.
1: అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హై బీపీ వల్ల ఈ చక్కెర రావడం లాంటిది ఇట్లా జరుగుతూ ఉంటుంది, వీళ్ళకి మాత్రం మనం ముందే అడ్మిట్ చేసుకుని
0: 200 బీపీ రావడము, సివియర్ హెడ్ఏక్ రావడము, బ్లర్డ్ విజన్ అంటే కళ్ళు చీకట్లు అవ్వడం కానీ ఇలాంటి ప్రమాదకరమైన సూచనలు కనిపించిన వాళ్ళకి అడ్మిషన్ చేసుకొని బీపీని కంట్రోల్ చేసి ట్యాబ్లెట్గా పెడుతుంటాం అన్నట్లు. అంతే, ఇవన్నీ ఇది కామన్ కాబట్టి నేను చెప్పినవన్నీ పాటించాలి. మీ పక్కనున్న వాళ్లకు, నైబర్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ, ఎవరైతే ఆ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులలో అంటే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ మెసేజ్ని పాస్ చేయడం అనేది చేసుకోవాలి. రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి.
1: బాగుంది డాక్టర్ గారు. అయితే చివరిగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సలహా ఏంటి?
0: ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే బీపీ అనేది చాలా కామన్, మనం తెలుసుకుంటేనే తెలుస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో. సో తెలుసుకున్నాక దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కంట్రోల్ చేసుకుంటే మనం ప్రమాదకరమైన పరిణామాలను నివారించవచ్చు. సో ముఖ్యమైనగా ఏంటి అంటే తొందరగా గుర్తుపట్టడము, దానికి రాకుండా కంట్రోల్గా ఉండే ప్రివెంటరీ మెజర్స్ అంటే హెల్దీ ఫుడ్, రెగ్యులర్ వాకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గియడము, స్మోకింగ్ తగ్గియడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము అనేవి చేస్తూ ఉండాలి. వీటి చేయడం వల్ల పెద్దగా బీపీ హై రావడము, దానివల్ల వచ్చే పరిణామాలను నివారించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు హెల్త్ యాక్సెస్ ఉండని వాళ్ళు లైక్ గ్రాండ్ పేరెంట్స్ కానీ, కొందరు నైబర్స్ కానీ, రైతులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, సో ఈ మెసేజ్ని పాస్ చేసి రెగ్యులర్గా బీపీని చెక్ చేసుకోమని శ్రోతలను కోరడం జరుగుతుంది.
1: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఈ బీపీ అంటే ఏమిటి, బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, బీపీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
4: శ్రోతలు ఇంతవరకు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

మీరు వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం కార్యక్రమాలు. ఇప్పుడు మీరు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు ఎప్పుడైనా ఎక్కడి నుండైనా. అలాగే మీకు నచ్చిన కార్యక్రమాలు మళ్లీ మళ్లీ వినడానికి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం యువరాజు చిత్రం నుండి ఈ పాటను.

పాట విన్నారు. కాసేపు మాటలు కూడా విందామా? ప్రతి సీజన్ కి తగ్గట్టుగా ప్రకృతి కొన్ని ఫలాలను మనకు అందిస్తోంది. అందులో భాగంగా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎండాకాలంలో మనకు అద్భుతమైన ఫలాలు అందుబాటులో ఉంచుతుంది మన ప్రకృతి. అందులో తాటి ముంజలు, మ్యాంగోస్ ఇలాంటివి ఎన్నో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుందాం కీర దోసకాయ గురించి. ఈ కీర దోసకాయ గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పనే లేదు. ఇది సమ్మర్లోనే కాదు, మనకు అన్ని సీజన్స్లో కూడా ఆల్మోస్ట్ అందుబాటులోనే ఉంటుంది. అయితే ఇది వేసవిలో శరీరానికి బాగా చలువ చేస్తుంది. ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల దీనిని మనం ఎంత ఎక్కువగా తీసుకున్నా కూడా ప్రయోజనమే కానీ అపాయం అంటూ ఏమీ ఉండదు. విటమిన్ కే

మరి మనకు అందుబాటులో ఉన్న ఈ మంచి ఫలాన్ని ఎందుకు మనం మిస్ చేసుకోవాలి? మీరంత ఎక్కువగా దీన్ని తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. కార్యక్రమంలో ఇప్పుడు విందా ఈ పాట.

ఎల్లం ఊరెలితే ఈ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గోపికా పూర్ణిమ గానం చేసిన పాట విన్నారు. కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం దోసకాయ గురించి. దోసకాయ తినడం వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కొన్ని మాటలు. దోసకాయలో ఫెస్టిన్ అనే ఫ్లావోనాయిడ్స్ కలిగి ఉంటుంది. ఇది మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, అలాగే వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది, అలాగే మంచి జ్ఞాపక శక్తిని నిలుపుకోవటంలో కూడా సహాయపడుతుంది. అల్జీమర్స్ వ్యాధికి జరిగే చికిత్సలో దోసకాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న దోసకాయను మన పూర్వీకులు ఎంతో అక్కున చేర్చుకున్నారు, అందుకే పెరట్లో కూడా పండించుకుంటూ ఉంటారు చాలా మంది. ఇది తినడం వల్ల మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చు, చర్మం నిఘావింపు సంతరించుకుంటుంది, మెదడు పనితీరు మెరుగవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు తీసుకోవటం మంచిది అని చెబుతున్నారు వైద్య నిపుణులు కూడా. మరి మన శ్రోతలు కూడా ఇది ఫాలో అయిపోతారని ఆశిస్తూ మరో పాట వినిపిస్తున్నాను మీకోసం ఖడ్గం చిత్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. హృదయ రాగాలు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా శ్రోతలు కోరుకునే సినిమా పాటల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలికిస్తున్నాను. ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఉదయం 9:30 వరకు మీకు నచ్చిన పాటలతో. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినడానికి వాట్సాప్ ద్వారా రిక్వెస్ట్ పంపించాల్సిన మన ఫోన్ నంబర్ 8462245066. ఈ నెంబర్కి మీ పేరు, వివరాలు, అలాగే మీరు ఏ పాట వినాలి అనుకుంటున్నారో ఆ వివరాలు సంక్షిప్తంగా టైప్ చేసి పంపించండి. తప్పకుండా వినిపించేస్తాను. ఈ ఉదయం 9:30 వరకు మీకు నచ్చిన పాటలు, మన దగ్గర ఉన్న పాటలు.

కార్యక్రమానికి రిక్వెస్ట్లు అయితే వస్తూనే ఉన్నాయి. మరి మొదటి రిక్వెస్ట్ మనకి పంపించారు నందిపేట నుండి నరేష్, చంద్రకళ, చిన్ని, సుప్రజ, సౌమ్య, హన్షు వారి కుటుంబ సభ్యులు వీరంతా పుష్ప చిత్రంలోని పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది మీరడిగిన ఈ పాట. సీత శ్రీరామ్ గానం చేశారు పుష్ప చిత్రం కోసం.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగా హెడ్స్ వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాము, ఈ ఉదయం 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు ఈ ఉదయం 9:30. గమనిక విన్నారు. హృదయరాగాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
3: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
2: అయితే సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి నిజామాబాద్.
3: ఫోన్ 0846225334. డాక్టర్ వినోద్.

0: పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440004837.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలివాడి, నిజామాబాద్.
2: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానము ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
3: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
4: తాతయ్య, ఇది ఏం మొక్క?
5: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది. పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
4: తాతయ్య, ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
5: ఎందుకు?
4: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
5: ఓ, థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
4: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
6: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల
2: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానము ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
3: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
7: కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వారి కుటుంబ సభ్యులు మా కోసం కార్యక్రమంలో ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ పాట, ఎగిరి పౌరమ చిత్రం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: ओडिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: పిల్లా పాపల కేరింతలు లేక మీ ఇల్లు బోసిపోయిందా?
2: ఇల్లు గడిచినా సంతానం లేదని బాధపడుతున్నారా?
1: అయితే సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
3: తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
6: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides, bridal jewelry collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
3: తాతయ్య ఇది ఏ మొక్క?
4: టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: థాంక్స్ కప్పు, కాపాడావు. ఇది గురు నీ తెలివితనానికి ఫలితం.

శ్రోతలందరికీ మరోసారి హృదయరాగాలు కార్యక్రమానికి స్వాగతం పలికిస్తున్నాను. కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు శుభోదయం మాడమంటూ. మీ కూడా శుభోదయం అండి. శ్రోతల అభిమాన నేస్తాలు, సుగంధ పరిమళాల కుసుమాలు, సంగీత స్వర జలపాతాలు, మన హృదయ రాగాలు, తేలినలకు మీ పలుకులు, మధురమైన అమృత గుళికలు, మాకోసం ఏదైనా ఒక మంచి పాటలు వినిపించండి అంటూ ఈ మెసేజ్ ని మనకి పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతుతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి. తప్పకుండా అండి, మీకోసం ఒక అందమైన సాంగ్ వస్తుంది. స్వయం కృషి చిత్రం కోసం ఎస్ జానకి గానం చేసిన ఈ పాట మీకోసం వినేద్దాం.

హృదయ రగాలు కార్యక్రమానికి మరో మెసేజ్ మనకి పంపించారు. అరర్ చేరస్తా నిజామాబాద్ నుండి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా అందరి కోసం నిర్ణయించితమని పాటను వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మీ అందరి కోసం వస్తుంది ఎస్పీ బాలు గారు పాడిన ఈ పాట, వినిద్దాం.

పాటతో హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సమయం 9:30 కావస్తోంది. మరికొద్ది క్షణంలో వింటారు. భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్రాజ్, శ్రీ కె వెంకటరమణ.
1: భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రత్యేక విమానంలో ఆదివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రసాద్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన హైటెక్ సిటీలో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ 9,377 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, గుడేబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, హైదరాబాదు సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ఫీల్డ్ 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.
2: साथियों, आज भारत रिफॉर्म्स एक्सप्रेस पर चल रहा है. साथ ही आज का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर भी बना रहा है. जहीराबाद इंडस्ट्रियल एरिया के निर्माण के पीछे भी यही लक्ष्य है. ये इंडस्ट्रियल एरिया

0: सब एक विकसित तेलंगाना के निर्माण में अपनी भूमिका निभाना चाहते हैं, क्योंकि तेलंगाना विकसित होगा तो भारत विकसित होगा। आपके सपने पूरे करने के लिए केंद्र सरकार ही इससे भी और तेज गति से काम करती ही रहेगी। साथियों, हमारा ये पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार के सरकारें होना कोई बुरी चीज नहीं है, लेकिन देश के विकास के लिए राज्यों का विकास भी उतना ही महत्वपूर्ण है। राज्यों के विकास के बिना देश का विकास संभव ही नहीं है, और इसलिए हमारी सारी योजना के केंद्र बिंदु में राज्यों का विकास हो, तेज गति से विकास हो, उस भाव को लेकर के हम सब मिलकर के चलें और 2047 विकसित भारत का सपना हम अपनी आंखों के सामने सिद्ध होता देखें, यही मेरी सबको शुभकामना है।
1: కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే ఉత్సవం అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉంది, దేశ జీడిపిలో తెలంగాణ 5% వాటా ఇస్తోందన్నారు. 2047 నాటికి $30 trillion ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ $3 trillion వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 నాటికి $1 trillion ఎకానమీని తెలంగాణ సాధిస్తుందన్నారు. అప్పుడే 2047 నాటికి $3 trillion ఎకానమీని తెలంగాణ సునాయాసంగా చేరుకుంటుందని తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ దేశాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
2: తెలంగాణ రాజ్యకు ఇస్ దేశ్ మే ఆగే జానే కే లియే యే వికాస్ ఉత్సవ్ హమారే లియే బహుత్ జరూరీ హే. మై ఇసిలియే యే వికాస్ ఉత్సవ్ కహనా చాతా హూ కి జిస్ దిన్ ఇస్ దేశ్ మే హమ్ सरकार बनाए, इस राज्य में हमारा पहला देश, बाद में जनता, तीसरा दल, जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विकसित भारत घोषण पत्र निकाला, उसी दिन हम लोग ये तय किए विकसित भारत के साथ जोड़ने के लिए हम तेलंगाना राइजिंग 2047 हम एक पॉलिसी डॉक्यूमेंट निकाला। उस पॉलिसी डॉक्यूमेंट में हम लोग ये कहा आगे तेलंगाना इस देश में नंबर 1 राज्य बनाने के लिए एक मेगा काकतीया मेगा टेक्सटाइल पार्क, जहीराबाद इंडस्ट्रियल पार्क, रेलवे लाइन, अभी जितने भी आज विकास होते जा रहा है, ये विकास कार्यक्रम में देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, राजनीति चुनाव हो गए 5 राज्यों में, चुनाव खत्म होते ही देश को आगे तेजी गति से देश को आगे चलाने के लिए आज तेलंगाना में हाजिर हुआ है। आज तेलंगाना राज्य ने 3% से कम जनता है इस देश में, मगर हम लोग 5% इस देश का जीडीपी जोड़ते जा रहा है। आगे हमारा सोच है, जिस दिन मोदी जी $30 trillion जो सपना देख रहे हैं उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है। लोग उम्मीद रखा है 2034 $1 trillion इकॉनमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 trillion इकॉनमी आसानी से हम पहुंच जाएंगे। आपके साथ मिलकर ये राज्य में काम करने वाले धन्यवाद प्रधानमंत्री जी।
1: ఈ కార్యక్రమ ప్రారంభంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ దాదాపు 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకోవటం చాలా సంతోషదాయకమన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా చాలా అభివృద్ధికి నోచుకుందని, గత 12 సంవత్సరాల్లో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, దక్షిణ భారతదేశంలో పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు 220 కోట్లతో ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు.
3: రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గౌరవనీయులు, ప్రధానమంత్రి గారి విజన్లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి, మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ.
1: ఈ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా, యూనియన్ మినిస్టర్స్ శ్రీ జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా అధికారులు పాల్గొన్నారు. అనంతరం హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న సింధు హాస్పిటల్కు విచ్చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సింధు ఆసుపత్రిని శుభారంభం కావిచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలను సందర్శించి వైద్య నిమిత్తం ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభ అనంతరం ప్రత్యేక విమానంలో గుజరాత్కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పాల్గొన్న కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.
4: భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ శాంశీరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీకర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్ రాజ్, శ్రీ కె వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 9:45 దాటి 50 సెకండ్లు.

വൃന്ദാ സിനി രഞ്ജിനി కార్యక్రమంలో మొదటి పాటగా శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట టాస్ చిత్రం నుంచి వినేద్దాం.

రేట్లు చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు. సినీ రంజని వింటున్న శ్రోతలకు ఏకమైక భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సోమనాథ్ పర్వంలో పాల్గొని చేసే ప్రసంగం ఈ ఉదయం 11:10 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. శ్రోతలు ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్.

శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను. ఈ ఉదయం 11:10 భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు సోమనాథ్ పర్వంలో పాల్గొని చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. శ్రోతలు ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్స్. సినీ రంజని కార్యక్రమంలో చివరి పాటగా విందాం అమ్మాయి బాగుంది చిత్రం నుండి ఈ పాట.

మీరు వింటున్న ఈ పాటతో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ట్యూన్ చేసి ఉంచండి 103.2 మెగాహెర్ట్జ్.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ట్రినిడాడ్ టొబాగో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కమలా పెరసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డులోని పాలకొండ వద్ద కారు, స్పోర్ట్స్ బైక్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 5 మరణించారు. ఈ ఘటనలో బైక్పై ఉన్న 2, కారులోని 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. పాకిస్తాన్లోని ఖైబర్ ప్రావిన్స్లో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో పోలీస్ పోస్టును ఢీకొట్టిన ఆత్మాహుతి దాడిలో 21 భద్రతా సిబ్బంది మరణించారు. భవనం నేలమట్టమైన ఈ ఘటనకు తెహ్రీకే తాలిబన్ కారణమని అనుమానిస్తుండగా ఎదురుకాల్పుల్లో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. ప్రపంచ ఛాంపియన్ దుమ్మరాజు గుకేష్ సూపర్ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో 17 ఆరవ స్థానంలో నిలిచాడు. చివరి రోజు 9 కేవలం 2 విజయాలే సాధించిన గుకేష్ మొత్తం మీద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేక 6వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మరొక కీలక మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడితే అధికారికంగా టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవుతారు. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 4 మాత్రమే గెలిచింది. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇవి సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు

వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే ఉంటారు. ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నటి కార్యక్రమంలో చిన్న యక్షగానం బాంగియోపాఖ్యానం కథ వినిపిస్తారు పద్మశ్రీ గడ్డం సమయ బృందం వారు.

0: రోజు అసమ నా ఉల్లటి వాడను
1: వాసుడను
0: వరపాల. నా పేరు దుర్వాస మామని అంటారు. ఇప్పుడు నేను రమ్మనాట్యం చూడడానికి అయ్యి స్వర్గానికి బయలుదేరుచున్నాను. ఇప్పుడే వెళ్ళుచున్నాను, ఆ ఇంద్ర కొలువు కుటుంబకు వెళ్ళుచున్నాను. దేవేంద్ర మహనీయ చల్లగాబర్ దిలుము దేవేంద్ర, నీ వద్ద రంభా ఊర్వశులు ఉన్నారట, వారి నాట్యము చూడాలని నీ కోరికతో వచ్చి ఉన్నాను.
2: పెద్దలు యతీశ్వరులు మా సమక్షమునకు రావడము మాకు ఎంతో పవనంబై తోచను. మీరను ప్రకారముగా మీ ఆదేశానుసారంగా నేనిప్పుడే రంభా ఊర్వశులను పిలిపించదను.
0: చిత్తం

0: నా పేరు రంభ అంటారు. మా పట్టణం స్వర్గాపురి పట్టణము. ఇక దేవేంద్రుని వద్ద నాట్య నైపుణ్యములు చేసుకుంటూ ఉంటాను.
1: అప్సరసలారా.
0: స్వామి,
1: ఈ దినమున ఒక కోరికగా కలిగి మన వద్దకి యతీశ్వరులు వచ్చినారు.
0: స్వామి,
1: రంభా

0: ఆ మునిశ్వరు దగ్గరికి వెళ్ళి నా నాటి నైపుణ్యములు చేసి అతన్ని మెప్పించి
1: తక్షణమే వెళ్ళుమి. అచ్చట తపోనిష్ఠులై ఉన్నారు. వారి సన్నిధానములకు వెళ్ళి మహా కోపాగ్నుడైనటువంటి దూర్వాస మహామునిందుడు అధిక కోపాగ్నుడు, ఆయన ముందు ఎగ్గు చేయకూడదు, అతి జాగ్రత్తగా వెళ్ళి
0: చిత్తమ స్వామి వెళ్ళి వస్తాను.

0: స్వామి, ఏమి ఇంత నాట్య నైపుణ్యములు చేసిన పలకరాయను కదా, ఏమి ఎడ్డివాడ, గుడ్డివాడ, మూగవాడ, చెమిటివాడ,
1: మౌనీశ్వరాను
2: ఏమే నన్ను చూసి గేలి చేశావు, ఇప్పుడే నీకు శాపం ఇస్తున్నాను. చూడము
0: స్వామి,
2: పగలు వేళ తురంగమై రాత్రి వేళ శ్రీవై చరించుదువుగాక.

0: నీలో ఉన్న ఆడదానను తెలిసి తెలియక దోషమును చేసి తినే కాని నా పాపమునకు పరిహారం
1: మాట్లాడు మాట్లాడు నేరమొచ్చు ప్రత్యక్షని చాలు చాలు నీరేజ ప్రత్యక్షని పురుషము మెత్తుల ప్రభజత్తు నెత్తుల నీకు ఇచ్చిన శాపం మరల తిరిగి ఇవ్వమంటున్నావు. ఇదిగో మూడు వజ్రం సగం మూడు నాడు నీ శాపం విమోచనం అవుతాది. అంతవరదాక ఒక మానవుని చెట్టులో జీవించుదువుగాక. రాత్రి వేళ స్త్రీ అవుదువు, పగలు వేళ హయమై చరించుదువుగా.
0: దైవమా.

0: కాంచీపురి పట్టణమును పరిపాలించినటువంటి డాంగీ మహారాజును మన పాలకులారు మన వింతలు చూచి వచ్చితిరా. ఎలా ఉంది అక్కడ వింతలు ఎలా ఉన్నారు?
1: ఎట్లా ఉన్నాయండి మహారాజా? అక్కడ ఒక అశ్వం ఉంది మహారాజా.
0: అశ్వం ఉన్నాదా? సరే త్వరగా నేనే వెళ్ళను. ఎంత బాగుంది.

0: కాబోలును?
1: ఏమి యువతి ఎలనాక ఇంతవరందాక అశ్వముగా ఉండి రాత్రివేళ కాగానే స్త్రీ రూపముగా ఉన్నది ఎవరో తెలుసుకునేదనగాక.

0: ఏమి అందము, ఏమి ఆ ముఖవర్జస్సు, ఎన్నడూ చూడని లావణ్యం, ప్రారం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపు తీగ, అవనీతలానికి అవతరించిన అప్సరస ఎవరీమి.
1: అలానా కువలయన.

0: స్వామి, నేను ఎవరనుకుంటున్నావయ్యా? నేను స్వర్గాపురి పట్టణంలో నుండి రంభను. ఇక్కడ దుర్వాసుని శాపము చేత పగల తురంగమై రాత్రి వేళ స్త్రీనే చరించుచున్నాను. కానా నేను నీ చేత చిక్కేతానను కాదు. నన్ను చేపట్టినా నీకు హాని కలుగుతాది. నా మాట విని వెళ్ళిపోమ్ము.
1: నాకు ఎన్ని హాని కలిగినా ఎంతటి కష్టములు వచ్చిండు గాని నిన్ను విడవజాలను. సఖి, నా పట్టపురాణిగా తీసుకుని వెళ్ళేదా రమ్ము.
0: అయినను నాకు అభయం ఇచ్చిన, ఎరుళ్లకు చూయించిన నాకు అభయం ఇచ్చిన నీ విరమిటి వస్తా.
1: ఏమి అభయము కావలయ్యను?
0: నన్ను ఎరుళ్లకు చూయించిన నీ అభయము కావాలి.
1: అభయము కావయ్యనా?
0: అవును.
1: అటువలే నీకు తప్పకుండా ఇదిగో అభయమిస్తున్నాను. పరావారికి చూపించకుండా నిన్ను నేను చూసుకునే విధంగా
0: పదవిల్లం పదండి నా

0: లేకా చాలా దివసం పలుకుచున్నది, కాని ఇక నేను కలహంబు ఎక్కడ నేడు ప్రాప్తం నువ్వయ్యేదో చూసుకునేదాక. బాగు బాగు, స్వర్గాపురి పట్టణం ఉండు రంభ. ఆనాడు దుర్వాసన శాపంపు చేత ఇక మానవుడైన ఆ డాంగ్నేయుని వద్ద ఉన్నది. ఇక్కడికి నేను డాంగ్నేయ మహారాజు వద్దకి వెళ్ళదా? నారాయణ
1: ప్రణామములు ఆచరించు.
0: చల్లగా వర్ధిల్లము
1: మౌని నాద

0: రామే మహారాజా. చల్లగా వద్దిల్లము కానా నా మదిలో గల కోరిక కలిగి నీ వద్దకి వచ్చాను.
1: ఏమి కోరిక కలిగినది?
0: నీ వద్ద హయంబు గలదని అతి హయమ్మును చూడాలని బుద్ధి జలించి వచ్చాను.
1: మునీంద్రమా, మీరెరుంగని శృంగారమైనటువంటి అశ్వము నా వద్ద కలదా? అది ఇన్నను పరావారికి చూపరానటువంటి అశ్వము.
0: నాకు చూపవా? ఇప్పుడు నీకు శాపం ఇస్తాను.
1: మునీంద్రమా, ఇక మీ యొక్క శాపము ఇచ్చినా నేనేమైతానో తెలియదు. ఇదిగో చూడండి, పంచరంగులు కలిగినటువంటి ఈ సుందరమైనటువంటి అశ్వము. బాగున్నాదా?
0: చాలా బాగుంది, సంతసమా.

0: ఇక ఎరులకు చూయించకుండా నీ వద్దనే ఉంచుకును. నేను వెళ్ళి వచ్చేదా నారాయణ నమో నారాయణ.
1: లోకములు తిరిగినటువంటి మీరు అయినా నా వద్ద ఉన్నదని మీరు కూడా ఎవరికి చెప్పకూడదు.
0: నారాయణ, ఈ నారదుడు అబద్ధం ఆడేవాడు కాదు, నిజము చెప్పేవాడు కాదు. ఇక వెళ్ళి వస్తాను. నారాయణ, ఇంటి వార్త ఎవరికి చెప్పాలి? ఇప్పుడు

0: బ్రహ్మాండ నాయక కృష్ణ పరందామ వందనములు స్వామి వందనములు.
1: చెల్లగావర్ధిల్లుమునారదా, అతి త్వరితముగా వచ్చావు, కారణమేమి?
0: నా మనంబున ఒక బుద్ధి జనించి ఉన్నది.
1: ఏమి ఆ కోరిక?
0: డాంగ్నేయపురి పట్టణము పరిపాలించు డాంగ్నేయ మహారాజు వద్ద ఒక చక్కటి అశ్వంభు కలదు.
1: అలాగే
0: అశ్వములు తెప్పించు.
1: ఓ నారదా, నారదా.

0: అట్టి హయమును చూడాలన్నా ఈ రెండు నేత్రములు చాలవు.
1: సరే
0: నేను చూడాలి.
1: అంత అద్భుతముగా ఉందని పలుకుచున్నావో అట్టి హయమును నేను తప్పనిసరిగా తెప్పిస్తాను నీకు. ఇదిగో ద్వారక, ఆ యొక్క డాంగేయపురి పట్టు పరిపాలించు డాంగేయులకు ఉత్తరం రాస్తున్నా.
2: ఎవరయ్యా మీరు? ఎవరు?
3: నేను ప్రధాని.
2: ఎక్కడ నుండి వచ్చి తిరి? ద్వారకా నగరం నుండి వచ్చి తిరా?
3: ఏమి శ్రీకృష్ణుడు పంపమని చెప్పాడు, లేఖ రాశాడు.
2: అలానా?
1: అవును స్వామి.
2: ఏమి దైవము ఎంత సంఘటన చేశాను, ఇది

0: కట నా వద్ద అష్టము ఉన్నదని ఆ కృష్ణునికి ఎలా తెలియవచ్చును? ఎవరు చెప్పవచ్చును? దైవము నేనేమి చేయదును, నేను పంపకపోయినా నేను మానవుడనేమి, ఆ హరికి నేను ఏమి ఎదురాడగలను? అయినా నేను పరావారికి చూపనని రంభకు అభయం ఇచ్చి తిని నేనేమి చేయువాడను?
1: ఏమి, ఎన్నడు కానీ మహారాజు చక్కగా కిలకిలా నవ్వుతూ ఉండేవాడు, ఈ దినమును చిన్నబోయి ఉన్నాడు.

0: స్వామి.
1: ద్వారకాపురమున ఉండబడిన కృష్ణుడు నిన్ను పంపమని నాకు లేఖ వ్రాసి ఉండెను. అట్టి లేఖను నేను ఏమని అందును?
0: అలానా స్వామి, నీవు మరలా ఆ కృష్ణపురం దామునికి తిరుగు లేఖ వ్రాయండి.
1: అటువల నేను వ్రాసినగాక ప్రధాని.
2: స్వామి,
1: ఇప్పుడే నీవు త్వరగా ఆ ద్వారకాపురం మేలు శ్రీకృష్ణునికి పరమ భక్తుడను నేను. అష్టము ఉన్నది నిశ్చయమే, కాని ఇది పరావారికి చూపరాట అని ఇది విన్నవించాయి.
2: చిత్తము స్వామి. వచ్చావు కారణమేమి?
1: అయ్యా పంపనని చెప్పినాడు, ఎవరులకు చూపనన్నా.
2: నాకు ప్రతి ఉత్తరం రాచాడా?
1: ఓరి డాగ్నయ్యా,
2: ఓ డాగ్నయ్యా, నీ దుమ్మ దంకారం పలకించదనా?

0: ఎప్పుడు రెండో యమ వరకు నా చేతి చక్రము చేత నీ శిరస్సు ఖండన చేయకుండా నేను కృష్ణాపరం దామునేక.
1: ఓయి దాన్నియ మహారాజా,
0: ఎవరని
1: నీవు కృష్ణునకు ఆ హయమును పంపనందులకు రేపు రెండో యమ వరకు నీ శిరస్సు తన చేతి చక్రము చేత ఖండన చేస్తానని శబదము చేశాడు శ్రీకృష్ణుడు.
0: ఆకాశవాణివి.
1: అవును.
0: అయినా ఇక నా బ్రతుకు ఎలా? నేను ఏమి చేయవాడను?
1: నీ ప్రాణము కాపాడుతాము, ఎక్కడికైనా వెళ్ళము.
0: స్వామి, ఆ పరకాపురం మేము శ్రీకృష్ణుడు నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. నీవు ఎక్కడ ఉంటావు? ఇక నేను అడవిలో వెళ్ళుతూ నా యొక్క జీవనాధారము గడుపుకునేదనుగాక. దయ్యాచో.

0: ಅಂದಮ್ಮ ಗೋಪಿಕಾ ಗೋವರ್ಧನ ಪುನರೀಕ ಪುರುಷೋತ್ತಮ
1: ನಾರಾಯಣ ನಮೋ ನಾರಾಯಣ. ಎವರಯ್ಯ ನೀವು? ಎವರೆವರು
0: ಅಯ್ಯ? ನೀನು ಡಾಂಗೇಯ ಮಹಾರಾಜುನಯ್ಯ.
1: నీకు బాధ ఎందులకు వచ్చి అది ఎటు వెళుచున్నావు?
0: మున్నీవా

0: ఉన్నదని ఆ శ్రీకృష్ణునికి ఎవరు చెప్పారు?
1: ఏమన్నాడు?
0: నన్ను రేపు రెండో యామమ్మ వరకు తమ చేతి చక్రము చేత చంపడానికి ప్రయత్నించాడు. ఆకాశవాణి చెప్పగా అడవిలో పడి వచ్చుచున్నాను.
1: నారాయణ, దీనికి ఒక చక్కటి ఉపాయం కలదు.
0: ఏమి?
1: దైతావనములోన పాండవులున్నారు, అక్కడికి వెళ్లి వారి పాదములు పోయబడినా నీ ప్రాణభీతి పోతాది.
2: ఎవరయ్యా నీవు? ఎవరు?
0: మహానీయులు మీరి పెద్దలు. అర్జున, పాల్గొన కిరీటి, ఇక నన్ను రక్షించేవాడవు నీవు.
2: ఎందుకు రక్షించాలి నిన్ను?
0: అయ్యా, ఆ ద్వారకాపురం మేలు శ్రీకృష్ణుడు నా వద్ద ఒక అశ్వము ఉండెను, అతి అశ్వము పంపమని లేఖ వ్రాసినాడు. ఇది పరావారికి పంపనని నేను మరల లేఖ వ్రాసినందులకు నన్ను రేపు రెండు యామం వరకు తమ చేతి చక్రము చేత
2: పెట్టిస్తున్నావా? మా భావంటే ఎవరికున్నావు? మాకు ఆత్మబంధువై మా భావతో మేము యుద్ధము చేస్తామని రక్షించే వారము కాదు. ఎక్కడైనా వెళ్ళి నీ ప్రాణం
0: సన్నిధానములకు వెళ్ళితే పాండవులు నన్ను రక్షించలేకపోయినా మరెచ్చరినైన మార్గముడిదేవ.
1: ఇప్పుడు ఈ యొక్క ఆలోచన కలదు. ద్వారకాపురి పట్టణము నుంచి సుభద్రాదేవి దైతావనము వెలుచున్నది. ఆ సుభద్రాదేవి వద్దకి వెళ్ళి పాదములు పైన పడి అభయము తీసుకున్నాము.

0: తండ్రి, నా పేరు సుభద్ర అంటారు, నా భర్తని పేరు అర్జునుడు. నేను ఇప్పుడు మా తల్లిగారి భవనము నుండి దైత్యవనంలో పాండవులు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తున్నాను.
1: చిత్తము వెళ్ళం.
2: అమ్మా తల్లి సుభద్రాదేవి, ఇవన్నీ రక్షించు తల్లి.
0: ఎవరయ్యా నీవు? అటస్థగా వచ్చి నా పాదములు మొక్కుచున్నావు.
2: నాకు అభయం ఇచ్చిన తర్వాత నీకు చెప్పేది నన్ను రక్షించు తల్లి.
0: సరే నీవు ఎవరు వెనక? మా బావ ధర్మరాజు పాదముల సాక్షి, నీకు ఏం కావాలో చెప్పు.
2: ఆ ద్వారకాపురం మేలు శ్రీకృష్ణుడు నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేసినాడు.
0: మా అన్నయ్య తోటి మాకు వైరం కల్పించావా?
1: అవును తల్లి.
0: సరే నువ్వు వెళ్ళు, నేను కాపాడుతాను.
1: అటువలనే
0: మనోహర, మీకు ఇదే వందనములు.

0: స్వామి. మా అన్నయ్య శ్రీకృష్ణునితో మనకు వైరం కలిగాది.
1: ఏమి, ఎంతలకు వైరములు కలిగాను? నాతో విన్నవించుమి.
0: నేను డాంగ్నేయునికి అభయం ఇచ్చాను.
1: ఎంతటి వారలమే, మేమే పురుషులమే తప్పించుకున్నాము. ఆరదానం ఏమి, నీవు వారికి అభయం ఇచ్చినావా మూర్ఖమతి? ఏమి, ఇక నేను సహించేవాణ్ణి కాను.
0: సరే, నీవు సమరమ్ముకు వెళ్ళకపోయినా నేనే వెళ్తాను మా అన్నపైకి.
1: ఎక్కడికి వెళ్తావు?
0: మా అన్నయ్య దగ్గరికి వెళ్తాను.
1: చాలు ఊరుకోమి, నేనే వెళ్ళి వారిని చెప్తాను.
2: వందనమా. ఏమయ్యా, నాకు తెలిసినా కూడా తెలియటట్టు

0: దిగుచున్నావా అర్జున?
1: నారాయణ, ఇప్పటికి కృష్ణార్జునులు సమరానికి దిగుచున్నారు, ఇప్పుడు నేను కృష్ణుని వద్దకి వెళ్ళి తన చెల్లెలు సుభద్రాదేవి వస్తున్నాదని చెప్తాను. కృష్ణ,
0: నారద,
1: మీ చెల్లెలే అయినా సుభద్రాదేవి ఆ ధాన్యానికి అభయం ఇచ్చి కాపాడాది. అర్జునుడు నీ పైకి యుద్ధానికి వస్తున్నాడు, మీ చెల్లెలను రాయబారిగా తోలుతున్నారు.
0: కౌరవులు పాండవులు ఏకమయ్యి నా పైకి యుద్ధానికి వస్తున్నారా? ఎంతమంది వచ్చినా కానీ నేను చూస్తాను.
2: మాధవ గోవింద, మీకు ఇది ప్రణామములు ఆచరించువాడను.
0: అర్జున, వెళ్ళమయ్యా, వెళ్ళు.

0: నా తోశముతము చేసిన తెలిసి కూడా ఆ నీ రక్షించావు ఆ డాంగ్యుని, ఇది నీకు న్యాయమా అర్జున?
1: శరణన్న వారిని కాపాడకపోవడము ఇది ధర్మము కాదా అంటారా?
0: నాతో యుద్ధము చేసి జయించి వారిని కాపాడవయ్యా.
1: గోపాలనాథు ప్రతాపం.

0: ఏమి నాతో యుద్ధమును సంసిద్ధం వచ్చును
1: చాలించండి, మీ సమరమును చాలించండి.
2: ఏమి నీ నాటకము నారద?
1: ఇది నారదా నాటకము ఎట్టులా అనగా, ఒకనొక సమయమున దుర్వాస మహాముని రమ్మ నాట్యము చూడాలని స్వర్గాపురి పట్టణము వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తదంతరమున ఆ రంభ దుర్వాసను చూసి ఎగ్గు చేసిన అతడు శాపము నసగాడు. ఏమని పగలు తరంగమై రాత్రి వేళ స్త్రీదవుదుగా కానీ శాపమిచ్చాడు. ఆ రంభ ఖేదించుతూ ఆ దుర్వాసుని పాదములు పడినా తిరుగు శాపము ఏమని నసగాడు, మూడు వజ్రముల సగము మూడునాడు రంభశాపము విమోచనమవుతాది, నువ్వు స్వర్గాపురి పట్టణం వస్తావని చెప్పలికాడు. అంతవరదాకా మానవుని చింతలో ఉంటావు, డాంగ్నీయ మహారాజు చింత ఉన్నారు.
2: మరి ఇప్పుడు మూడు వజ్రముల సగము విమోచనం అయ్యాదా?
1: మూడు వజ్రముల సగము ఎలా కూడాదంటే, భీముడు వజ్ర శరీరుడు, కృష్ణుడు వజ్ర శరీరుడు, అంజనేయుని అన్మత్కేతనము వజ్ర శరీరుడు, దుర్యోధనుడు సగవజ్ర శరీరుడు. ఇప్పుడు మూడు వజ్రముల సగము మూడాది, రంభశాపము విమోచనమవుతున్నది, రంభ స్వర్గాపురి పట్టణం వెళ్తున్నది.
2: ఇప్పుడు రంభ శాపము విమోచనమయ్యాది, స్వర్గమునకు వెళ్ళినాదా?
0: మా ఇరువురకు ఏమీ బాధ లేదు.
2: ఎందుకు అలుగుచున్నావు? నా

ఇంత వరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఇంతవరకు డాంగియోపాక్

కథ చిందు యక్షియాన్ని నిమినిపించారు పద్మశ్రీ గడ్డం సమయ బృందం వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా

0: మీరు విన్న ఈ పాటని వినిపించమని కోరిన శ్రోతలు వలగొండ మండలం గొల్లనేపల్లి గ్రామం నుండి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక. ఇంకా మాకోసం ఇదే పాట అంటూ బోయినపల్లి నుంచి స్వాతి, అనుష, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, నిష, కిషోర్, రసి వీరందరి కోరికపై ఆ పాట విన్నారు.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर.
1: डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1985 నుండి 90 వరకు విడుదలైన చిత్రాల్లో నుంచి ఇప్పుడు వినబోతున్న పాట అత్తకేముడు అమ్మాయికి మొగుడు. చిత్రంలోనిది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన పాట వినబోతున్నారు. వేటూరి సుందరమూర్తి గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోసం కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండికృష్ణ, మలేష్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయిచరణ్ బృంద, చినవంతల వీరందరి కోరికపై ఈ పాట.

0: माँ जी आप कहाँ गई थी? मैंने चाय का पानी रखा था।
1: बहू सरकारी प्रचार वाले आए थे, वो बता रहे थे कि हाथी पांव की दवा 10 अगस्त को सबको दी जाएगी और वो उनके सामने ही खानी है।
0: हाथी पांव फाइलेरिया कहते हैं उसे, वो मच्छर के काटने से फैलता है, बड़ी दर्दनाक बीमारी है।
1: हाँ पर वो कह रहे थे कि साल में एक बार दवा खाने से इससे बचा जा सकता है, लोग फिर भी मना कर देते हैं, पर इस बार सबको खाना है।
0: अगस्त 10 याद रखना बस, स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార,
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై మీట్ ద స్టార్.
4: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 1985 నుండి 90 వరకు విడుదలైన చిత్రాల నుంచి ఎవరిదైన హిట్స్ వింటున్నారు? మరి ఈ సంవత్సరాల మధ్యలో విడుదలైన చిత్రాల్లోంచి పాటలు మీకేమైనా నచ్చితే మాకు సందేశం ద్వారా తెలియచేయండి, మీరు అడిగిన పాట నేను వినిపిస్తాను. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట టూ టౌన్ రౌడీ చిత్రంలోనిది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు, దాసనారాయణరావు గీతానికి రాజ్కోటి సంగీతం. ఈ పాట కోసం రాపర్తి ముకుందరావు గూడెం నుండి శ్రీకాకుళం గూడెం గ్రామం నుండి రాపర్తి ముకుందరావు, ఇంకా ఇదే పాట కోసం కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నితి సంతోష్ని, రాజేశం, సరోజ్ని, ఇంకా వారి కుటుంబ సభ్యులు

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1985 నుండి 90 వరకు విడుదలైన చిత్రాల్లో నుంచి ఇప్పుడు వినబోతున్న పాట విజేత చిత్రంలో ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు. వేటూరి గీతానికి చక్రవర్తి సంగీతం. ఈ పాట కోసం భూదాన్ పోచంపల్లి మాధవరెడ్డి చౌరస్తా నుండి బావుండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మనాగమణి. ఇంకా ఇదే పాట కోసం నరసింహులు, భాస్కర్, సిరి, విహాన్, సాయితేజ, కార్తీక్, మధు, మేడ్చల్, కుమార్ బస్తీ నుంచి వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాలని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్

0: అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. రాష్టంలోని పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని 2 గంటలు సమయం కేటాయించి సమీక్షించి వేగంగా అనుమతులిస్తే దేశ జీడీపీకి 10% తెలంగాణ తిరిగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు నుంచి విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, విలీనం ప్రక్రియల పలు సాంకేతిక సమస్యలు ఉండడంతో విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్రినిడోడ్ అండ్ టొబాగో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి కమలా పెరసాద్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటకం, ఆరోగ్యం, ఆయుర్వేదం వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. నిన్న ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరారు. గవర్నర్ ఆహ్వానం మేరకు రేపు హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 12న బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు పార్టీ సీనియర్లతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభ పక్షాల ఉపనాయకులు పాల్గొనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్తో జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో ఇవి సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నారు అలనాటి అందాల నటీమణులు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు మండే స్పెషల్. అందం అభినయంతో తెర మీద మాయ చేసిన నటి, 70వ దశకంలో అగ్రనటిగా ఓ వెలుగు వెలిగిన తెలుగు చలనచిత్ర హిట్ ఫైర్, గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులకు మత్తెక్కించిన చిలిపి కళ్ల సోయగం, కృష్ణ శోభన్ బాబులతో హిట్ జోడీగా ఆడిపాడిన స్వప్న సుందరి, నేనీదరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ తెర మీద ప్రేమ సుమాలను పోయించిన నటి, ఆమె అలనాటి అందాల నటీమణి మంజుల. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె జీవిత విశేషాలతో పాటు ఆమె నటించిన చిత్రాల నుంచి ఆణిముత్యాల లాంటి పాటలు విని ఎంజాయ్ చేద్దాం.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో నటీమణి మంజుల గారి జీవిత విశేషాలు, ఆమె నటించిన చిత్రాల నుంచి ఆనిముత్యాలు లాంటి పాటలు మనం వింటున్నాం. బాలనేటిగా చిత్రసీమలో అడుగుపెట్టిన మంజుల గారు తన అందచందాలు నటనతో ఆకట్టుకున్నారు. మంచి మంచి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తొలి సినిమాతోనే. శాంతి నిలయం బాలనటిగా మరి తన తొలి సినిమా, అయితే హీరోయిన్గా తొలి అవకాశం మాత్రం టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణతోనే అందుకున్నారు.
1: నరేంద్ర మోదీ సోమనాథ్ అమృత్ మహోత్సవ్ మే సమ్మిలిత్ హో రహే హై. ఈ సమారోహ కా సజీవ్ వివరణ ఆప్కు సున్వా రహే హై. వివరణ దే రహే హై నీలం మల్కానియా ఔర్ కౌశిక్ రాయ్. విశేషజ్ఞ కే రూప్ మే హమారే సాథ్ హై శ్రీ ఆశుతోష్ శర్మా.
2: नमस्कार. आज गुजरात के सौराष्ट्र क्षेत्र में प्रभास पाटन में सोमनाथ अमृत महोत्सव मनाया जा रहा है. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी की इस महोत्सव में गरिमामय उपस्थिति रहेगी. पुनर्निर्मित मंदिर के उद्घाटन की 75वीं वर्षगांठ के उपलक्ष्य में ये महोत्सव मनाया जा रहा है. इस दौरान बहुत सी गतिविधियां होंगी. आयोजन का विवरण आप आकाशवाणी दिल्ली से सुन रहे हैं. मैं नीलम मलकानिया अपने साथी कमेंटेटर कौशिक रॉय के साथ इस विशेष प्रसारण में आपका स्वागत करती हूं, और साथ ही स्वागत कर रही हूं हमारे आज के विशेषज्ञ, सनातन संस्कृति मर्मज्ञ और वेद विशेषज्ञ डॉक्टर आशुतोष शर्मा का भी. हम आपको बताएं कि आज के इस आयोजन के हिस्से के तौर पर एक विशेष रोड शो का आयोजन हो रहा है. विभिन्न सांस्कृतिक झांकियों का प्रदर्शन हो रहा है. पारंपरिक प्रस्तुतियों के माध्यम से प्रधानमंत्री जी का स्वागत किया जा रहा है. स्थानीय कलाकार और सामाजिक संगठन भी इस कार्यक्रम में शामिल हो रहे हैं. साथ ही संत समाज के लोग हैं, आध्यात्मिक जगत की जो हस्तियां हैं उनकी उपस्थिति इस विशेष आयोजन में बनी हुई है. मंदिर की भव्यता और दिव्यता आज कुछ अधिक ही है. ये सोमनाथ विरासत के 75 वर्षों का उत्सव है. प्रथम ज्योतिर्लिंग माना जाता है सोमनाथ को. द्वादश ज्योतिर्लिंग जो हैं उनमें, और कहा जाता है प्रभासम च परिक्रम में पृथ्वी क्रम संभवम, यानी दिव्य प्रभास की परिक्रमा पूरी पृथ्वी की परिक्रमा के समान होती है. हम आपको बताएं कि माननीय प्रधानमंत्री जी श्री सोमनाथ न्यास के अध्यक्ष भी हैं, और उनके अपने उद्गार हैं कि सोमनाथ आशा का वो गीत है जो हमें सिखाता है कि सृजन की शक्ति विनाश से कहीं अधिक प्रबल होती है.
3: सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालम् ओंकारं ममलेश्वरम् परलयं वैद्यनाथं च दाक्षिण्यं भीमशंकरं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावले वाराणस्ये तु विश्वेशं त्र्यंबकं गौतमी तटे हिमालये तु केदारं घृष्मेशं च शिवालये. एतानि ज्योतिर्लिंगानि सायप्रातः पठेन्नरः सप्तजन्मकृतं पापं स्मरणं विनश्यति. Namaskar and welcome to this very special broadcast to commemorate the 75th anniversary of the restoration of the most important Jyotirling temple at Somnath. The Honorable Prime Minister will be participating at the Somnath Amrit Mahotsav 2026, and Somnath is the amalgam of our ancient heritage, our culture and our deep faith. As we mentioned that Somnath is among the most important and the first of the 12 Jyotirlings. It is nestled next to the sea, and the main shikhar of the temple is 155 feet high. The temple is a seven-storied structure built in the Chalukya style, featuring a 10-ton kalash at its peak and a 37-foot flagpole. And today we shall also see the Kumbh Abhishek and the Dwajarohan by the Honorable Prime Minister, and the flypast by the Indian Air Force Surya Kiran aerobatic team. And this will be a sight to see. And we have with us Dr. Ashutosh Sharma. First of all, Dr. Sharma, can you explain to our listeners the importance of the Kumbh Abhishek?

విష్ణురా విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తోంది. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటలు దాటింది. ఇప్పుడు వినండి అభిరుచి. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ధర కోరిన తెలుగు సినిమా పాటలు. మరి ముందుగా సంసారం ఒక చదరంగం ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ వినిపించాలని కోరుతున్న శ్రోతలు జైత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పారుపల్లి శిశాంక్ జోగ అద్వైత్ దాసర్ రాయేశ్వర్ లలిత అక్షర బండి శివాజీ చంద్రకళ సహస్ర జోగ నర్సయ్య పద్మశ్రీ హర్షిణి బాస నరేందర్ శ్యామల భారతి రుజేటి ఆనంద్ సరోజిని శ్రీనిక. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి దొరికితే దొంగలు. ఈ చిత్రం కోసం పీలీలా ఘంటసలాల పెంచిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భువనగిరి విద్యానగర్ నుంచి మహమ్మద్ బురహనుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా, సంజన, మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టి బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు 100.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అభిరుచి కార్యక్రమం ఇప్పుడు వినండి. బట్టి విక్రమార్క ఈ చిత్రం కోసం పిండ్యాల సంగీతాన్ని అందించగా, ఘంటసాల సుశీలతో కలిసి ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి హనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర మరి వీరందరి కోరికపై ఈ పాట

తేజ హాస్పిటల్ ద్వారకనగర్ నిజామాబాద్ ఏర్పాయిస్తే కార్యక్రమంలో వేసవి సెలవులు సద్వినియోగం గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. అదేవిధంగా ఈ నెల 13వ తేదీ అంటే బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయస్థ కార్యక్రమంలో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రామాదేవ్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపూర్ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట రాధా కళ్యాణం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించారు.

శ్రుతులు అభిరుచులు తర్వాతి పాట వినబోయే ముందుగా మరికొన్ని గమనికలు వింటారు. ఈ నెల 13వ తేదీ అంటే బుధవారం ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయస కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. అదేవిధంగా ఈ నెల 14వ తేదీ అంటే గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారక నగర్ నిజామాబాద్ దగ్గర ప్రాయస్థ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. అదే రోజు అంటే గురువారం ఉదయం 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయస్థ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసిద్ధి వైద్య నిపుణురాలు డాక్టర్ వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు వెళ్ళండి నేటి భారతం. ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల్ ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం పడకల్ గ్రామం నుంచి చంద్రకాంత్, గంగాధర్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్య, లత మరి వీరందరి కోరికపై ఈ పాట

0: పాదుల నిరంకుశత్వం ఇకపై సాగదు ఇకపై చల్లదు.
1: భారత మాత నీ బంధాలను

ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 23 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

యువజిల్ల యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఇప్పటిలాగే మనం తెలుసుకుందాం విద్య ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి.

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనగా సిఐటిడి హైదరాబాద్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లొమా కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ల కోసం ప్రకటనను విడుదల చేసింది. ఇక ఇందులో డిప్లొమా ఇన్ టూల్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ కోర్సులు, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనగా డిఈసిఈ కోర్సు, అలాగే డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, దీంతో పాటుగా డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వంటి వివిధ కోర్సులు అందిస్తున్నారు. ఇక ఈ కోర్సుల కాల వ్యవధి సంబంధిత కోర్సుని అనుసరించి 3 సంవత్సరాలు, అలాగే 2 సంవత్సరాలు ఉంటుంది. విద్యార్హత ఐటీఐ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే ప్రస్తుతం క్వాలిఫైయింగ్ పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 31 మే 2026. ప్రవేశ పరీక్ష తేదీ జూన్ 15. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించారు.

చూపించవలసిన వెబ్సైట్ www.citd.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 31 May 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.citd.in.

చదువుకున్న సబ్జెక్టుల్లో ఎంత సమర్థులమో చెప్పడానికి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా ఎన్ఈటి నెట్ పరీక్ష ప్రామాణికంగా నిలుస్తోంది. ఇక ఈ స్కోరుతో బోధనా రంగంలో అత్యున్నత అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అలాగే ప్రతి నెలా స్టైపెండ్ అందుకుంటూ పరిశోధనల్లోనూ కొనసాగవచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనగా యూజీసీ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ పరీక్షను ప్రతి ఏటా 2 సార్లు నిర్వహిస్తోంది. ఇక ఇటీవలే 2026 జూన్ నెలకు సంబంధించిన పరీక్ష ప్రకటనను విడుదల చేసింది. ఇక ఈ పరీక్షను 87 సబ్జెక్టుల్లో రాసుకోవచ్చు. ఇక ఈసారి స్టాటిస్టిక్స్ సబ్జెక్టును కొత్తగానూ చేర్చింది. కేటగిరీల వారీగా అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక కేటగిరీ 1లో భాగంగా ఇందులో ఎంపికైన వారు ప్రతి నెలా యూజీసీ నిర్దేశిత స్టైపెండ్ పొందుతూ పరిశోధనను కొనసాగించవచ్చు, అనగా పీహెచ్డీలో కొనసాగవచ్చు. అలాగే కేటగిరీ 2 ఇందులో అవకాశం వస్తే జేఆర్ఎఫ్ దక్కదు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అలాగే పీహెచ్డీ కోర్సులకు అర్హులుగా ఉంటారు. కేటగిరీ 3లో భాగంగా పీహెచ్డీలో ప్రవేశానికే అర్హతను పొందుతారు అభ్యర్థులు. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక విద్యార్హత పీజీ కోర్సు పూర్తి చేసుకున్నవారు అలాగే ప్రస్తుతం పీజీ కోర్సులు చదువుతున్నవారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక ఇవే కాకుండా 4 సంవత్సరాల బ్యాచిలర్ కోర్సుని పూర్తి చేసుకున్నవారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.

0: ఇక ఇవే కాకుండా ఆయా కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులకు అర్హులే. ఆన్లైన్ విధానంలో విద్యార్థులు దరఖాస్తుల్ని పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ May 20, 2026. ఇక ప్రవేశ పరీక్షలు June 22 నుంచి 30 వరకు నిర్వహించబడతాయి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.ugcnet.nta.nic.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి May 20వ తేదీ. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ugcnet.nta.nic.in.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

ప్రకటన అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పారిశ్రామిక శిక్షణా సంస్థ అనగా ఐటీఐలో చేరేందుకు సమయం ఆసన్నమైంది. ఇందుకోసం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల అనగా మే నెల 14వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ఇక ఇందులో విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి అభిరుచికి అనుగుణమైన అంశాన్ని ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. ఇక ఉన్నత విద్య చదవలేని వారికి ఈ కోర్సు మంచి అవకాశం. పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ నియామకాల్లోనూ ఐటీఐ కోర్సును చదివిన వారికే ప్రాధాన్యతను ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక మొత్తంగా జిల్లాలో 8 ఐటీఐ కళాశాలల్లో 1516 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక గత సంవత్సరం నుంచి 5 ప్రభుత్వ ఐటీఐలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ను ప్రారంభించారు. ఇక వివిధ కాల వ్యవధుల్లో భాగంగా వివిధ రకాల కోర్సుల్ని అందించనున్నారు. ఇక 2 సంవత్సరాల కోర్సుల వివరాలు డ్రాఫ్ట్స్మెన్ సివిల్, అలాగే డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానిక్ తదితరాలు. ఇక సంవత్సర కాలం పాటు కొనసాగే కోర్సులు కంప్యూటర్ వెల్డర్, డీజిల్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అనలిస్ట్ అనగా కోపా మరియు డ్రెస్ మేకింగ్ కోర్సులు. ఏటీసీలో భాగంగా అందించబడే కోర్సులు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్, అలాగే ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, అలాగే బేసిక్ డిజైన్ అండ్ వర్చువల్ వెరిఫయర్, అడ్వాన్స్డ్ సిఎన్సి మెకానిక్ టెక్నీషియన్, మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్, వివిధ రకాల కోర్సులు. ఇక ప్రభుత్వ ఐటీఐలో చేరే విద్యార్థులు, ఆసక్తి ఉన్న విద్యార్థులు www.iti.telangana.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించి దరఖాస్తుల్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 8, 2026. ఇక పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8500460791 మరియు 8500609532. ఈ నెంబర్లను సంప్రదించి తగిన వివరాలను అభ్యర్థులు తెలుసుకోవచ్చు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iti.telangana.gov.in. దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 8. సంప్రదింపు కోసం 8500460791 మరియు 8500609352 నెంబర్లను అభ్యర్థులు సంప్రదించవచ్చు.

ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ అలాగే టెక్నీషియన్ మరియు ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 38. విభాగాల వివరాలు: ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, వెల్డర్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, టర్నర్, ప్లంబర్, ఫిట్టర్, కార్పెంటర్, ఏసీ మెకానిక్, సోలార్ ఎలక్ట్రీషియన్ తదితరాలు. విద్యార్హత, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా డిప్లొమా ఐటీఐ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ 15/2026. వెబ్సైట్ వివరాలు www.irel.co.in. దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 15. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.irel.co.in.

కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీ కోసం ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ 2026 సంవత్సరానికి సంబంధించిన పరీక్షా నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 84. పోస్టుల వివరాలు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అనగా జేటీఓ, అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్ జేటీ, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ తదితరాలు. విద్యార్హత పోస్టును అనుసరించి హిందీ లేదా ఇంగ్లీష్ సబ్జెక్టులో పీజీ లేదా డిగ్రీ స్థాయిలో అయితే హిందీ లేదా ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటుగా ట్రాన్స్లేషన్ కోర్సులో సర్టిఫికెట్ను కలిగి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ద్వారా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ 14/2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.ssc.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 14/2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ssc.gov.in.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
5: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides, bridal jewelry collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
6: ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచీలలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 1865. తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 164 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 303 ఖాళీలున్నాయి. విద్యార్హత, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. శిక్షణా కాల వ్యవధి సంవత్సరం పాటు ఉంటుంది. ఇక ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 19 May 2026. వెబ్సైట్ వివరాలు www.unionbankofindia.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 19 May 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.unionbankofindia.co.in.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో గ్రేడ్ బి ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 60. ఇక పోస్టుల వివరాలు ఆఫీసర్స్ గ్రేడ్ బి అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలసీ ఆఫీసర్స్ గ్రేడ్ బి, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ తదితరాలు. విద్యార్హత, కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ మే 20, 2026. వెబ్సైట్ వివరాలు www.opportunities.rbi.org. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి మే 20, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.opportunities.rbi.org.in.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 668 ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 668 కాగా, ఖాళీల వివరాలు ఎలక్ట్రికల్ అలాగే సివిల్ సర్వే విభాగాలలో డిప్లొమా ట్రైనీ ఆఫీసర్, జూనియర్ ట్రైనీ ఆఫీసర్, ఇక జూనియర్ ఆఫీసర్ ట్రైనీ జేఓటీ, జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ సర్వే తదితరాలు. విద్యార్హత పోస్టుల్ని అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష అలాగే స్కిల్ లేదా ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ 11 మే 2026. తెలుగు రాష్ట్రాల్లో భాగంగా పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ అలాగే విజయవాడలో ఉన్నాయి. వెబ్సైట్ www.powergrid.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 11 మే 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.powergrid.in.

ఇంటర్మీడియట్ విద్యార్హతతో అలాగే స్టెనోగ్రఫీలో నైపుణ్యం కలిగి ఉన్న అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్ సి అలాగే గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్స్ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా 731 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు మే 15వ తేదీలోగా దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక విద్యార్హత మరోసారి, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణతను సాధించి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక 2 దశల్లో నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ మే 15, 2026. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.ssc.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి మే 15, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ssc.gov.in.

భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శాశ్వత రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 85. విద్యార్హత సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు 2024 లేదా 2025 లేదా 2026 సంవత్సరానికి సంబంధించిన గేట్ స్కోర్ను కలిగి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక విద్యార్హతలు అలాగే గేట్ స్కోర్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 8, 2026. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.nhidcl.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 8, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.nhidcl.com.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2026-27 సంవత్సరానికి సంబంధించి రాయ్పూర్ డివిజన్లో అప్రెంటిస్ శిక్షణలో భాగంగా యాక్ట్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకై దరఖాస్తుని కోరుతోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 1644. ట్రేడుల వివరాలు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, పెయింటర్, మెకానిక్, సీఓసీఏ, అలాగే మెషినిస్ట్, టర్నర్ తదితరాలు. విద్యార్హత: 10వ తరగతిలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత, అలాగే సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల ఎంపిక 10వ తరగతి అలాగే ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 4, 2026. వెబ్సైట్ వివరాలు www.scr.indianrailways.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 4, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.scr.indianrailways.gov.in.

సిఐఎల్ ఇండియా లిమిటెడ్ అనగా సిఐఎల్ కోల్కతా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 274. పోస్టుల వివరాలు మైనింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు. విద్యార్హత మైనింగ్ ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా బిఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే 2025 సంవత్సరానికి సంబంధించిన గేట్ స్కోరును కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే గేట్ స్కోరు షార్ట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 7, 2026. వెబ్సైట్ వివరాలు www.coalindia.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 7. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.coalindia.in.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: వధు, పెళ్లి సమయం.

0: అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నింటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేము మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: ప్రకటన అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కోల్ ఇండియా లిమిటెడ్ సిఐఎల్ కోల్కతా వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 660. విభాగాలు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, రాజభాషా హిందీ, అలాగే కంపెనీ సెక్రటరీ తదితరాలు. పోస్టుని అనుసరించి అభ్యర్థులు డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. లేదా ఆయా కోర్సులో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు పూర్తి చేయవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు జూన్ 11, 2026 వరకు స్వీకరిస్తారు. ఇక అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉంటుంది. వెబ్సైట్ వివరాలు www.coalindia.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 11, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.coalindia.in.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: చివరగా మీరు విన్న ఈ ప్రకటనతో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
6: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि सोमनाथ मंदिर अटूट आस्था, दिव्यता और देश की शाश्वत आत्मा का प्रतीक है. उन्होंने कहा कि सोमनाथ अमृत पर्व केवल अतीत का उत्सव नहीं बल्कि आने वाले 1000 वर्षों तक देश की प्रेरणा बनेगा. गुजरात में सोमनाथ अमृत महोत्सव में प्रधानमंत्री ने कहा कि सोमनाथ लोगों को ये याद दिलाता है कि कोई भी राष्ट्र अपनी जड़ों से जुड़कर ही लंबे समय तक मजबूती से खड़ा रह सकता है.
7: आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है.
6: प्रधानमंत्री ने इस अवसर पर सोमनाथ अमृत पर्व पर एक विशेष डाक टिकट और 75 रुपए का विशेष सिक्का भी जारी किया. सरकार ने कहा है कि देश भर में पेट्रोल और डीजल का पर्याप्त भंडार उपलब्ध है और घरेलू एलपीजी की आपूर्ति निरंतर जारी है. नई दिल्ली में आज पश्चिम एशिया के घटनाक्रमों पर पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय की संयुक्त सचिव सुजाता शर्मा ने कहा कि सरकार उपभोक्ताओं को ईंधन की आपूर्ति सुनिश्चित कर रही है. उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी ने लोगों से पेट्रोल और डीजल की खपत कम करने की अपील की है.
8: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
6: रसायन और उर्वरक मंत्रालय की अपर सचिव अपर्णा शर्मा ने कहा कि खरीफ सीजन 2026 के लिए देश में उर्वरकों का भंडार 51% से अधिक है. सरकार ने कहा है कि देश के पास 60 दिन का कच्चा तेल

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సోమనాథ్ అమృత్ పర్వ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని, దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని ఆయన కొనియాడారు.
1: వినాశ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ కియా హై. మే యహాన్ దేఖ్ రహా హూం అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై. मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है. मैं यहां देख रहा हूं भारत के उस अविनाश

0: सन्यासी स्वरूप को, जिसे सदियों के कुछ सी प्रयास भी न मिटा सके न हरा सके।
1: ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. తమతో కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపులు స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని, ఆయన పిలుపులు రాజకీయాలకు తావలేదని చెప్పారు. అభివృద్ది సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు $3 trillion ఎకానమీని అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామన్నారు. కేంద్రం రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పార్టీలు సైద్ధాంతిక సిద్ధాంతాలు వేరైనా అభివృద్ది కోసం కలిసి పనిచేస్తామన్నారు. రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేలా సనత్ నగర్ టిమ్స్ ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆదేశించారు. సనత్ నగర్ టిమ్స్ లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ట్రయల్ రన్ లో భాగంగా అందిస్తున్న వైద్య సేవల వివరాలను, ఎదురవుతున్న ఇబ్బందులు లోపాలను అధికారులు మంత్రికి వివరించారు. ట్రయల్ రన్ లో ఎదురైన సమస్యను అధిగమించి సనత్ నగర్ టిమ్స్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ గా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. మెడికల్ సర్వీసెస్ తో పాటు శానిటేషన్, సెక్యూరిటీ వంటి నాన్ మెడికల్ సర్వీసెస్ విభాగాలు కూడా పటిష్టంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుండి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వారోత్సవాలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుతారు. ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ సభా ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ సభలో పాల్గొంటారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను మంత్రి ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకుని విద్యతో పాటు ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ లో ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా కోహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాలలో విద్యా వారోత్సవాలను ఆదేశ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: పిల్లలకు విద్యా బోధనలో చక్కగా డే స్కాలర్స్ సంబంధించినటువంటి వారికి, ఉచ్చ విధంగా ఆయా మండలం ఉన్నటువంటి వారికి బస్సు సౌకర్యాన్ని కూడా పేరెంట్స్ కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. అడ్వాన్స్ టెక్నాస్ సెంటర్ అనేటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ లో సుమారు 200 కోట్ల రూపాయలతో 20-25 ఎకరాల స్థలం కూడా నిర్మాణం జరుగుతా ఉంది.
1: ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సూచించింది. సరుకు రవాణా కోసం రైల్వేస్ ను అవకాశం ఉన్న చోట ఈవీల వాడకాన్ని పెంచుకోవాలని పేర్కొంది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేసి ఆర్థిక భారాన్ని తగ్గిద్దామని పిలుపునిచ్చింది. అయితే పెట్రోల్ డీజిల్ గ్యాస్ సరఫరాలో ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో వెంటనే విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సివి ఆనంద్ ప్రశ్నించారు. అప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమై ఉన్నారని డీజీపీ తెలియజేస్తూ కేసు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. సమగ్ర విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించడంతో డీజీపీ సివి ఆనంద్ చర్యలకు ఉపక్రమించారు. కూకట్పల్లి డీసీపీ రుతురాజ్ కు ఈ

0: కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. బండి భగీరథ్ పై నమోదైన కేసు వ్యవహారంపై బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ఈ వివాదంతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అసలేం జరిగిందనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రామచంద్రరావు అన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసి వారి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ,
1: ప్రత్యేకంగా ఈసారి సంగీతం, నాట్యం, నృత్యం ఇవి అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. దీంతో పాటు మీరు పబ్లిక్ స్పీకింగ్ కూడా ఎంకరేజ్ చేయండి. బికాజ్ వెన్ వి ఆస్క్ దెం టు టాక్ నోబడీ కెన్ ఫాలో. సో యువర్ స్కూల్ షుడ్ బి దట్ ఎవ్రీబడీ షుడ్ రేజ్ హ్యాండ్ దట్ మేము మాట్లాడతామని. ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్ మనము ఎంకరేజ్ చేసుకోవాలి.
0: రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతల శ్రేయస్సు కాపాడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యాసంగి సీజన్ వరి మొక్కజొన్న కొనుగోళ్లపై నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఇష్టమైన అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్లో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటుగా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత చెప్పారు. రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడుతుంది. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధానమంత్రి పిలుపును స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఖరీఫ్లో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సోమనాథ అమృత పర్వ న కేవలం భూతకాలస్య ఉత్సవః అస్తి అపితు ఆగామి సహస్ర వర్షాని యావత్ రాష్ట్రస్య కృతే ప్రేరణా సూత్రో భవిష్యతి. మందిరస్య పునరుద్ధారస్య పంచ సప్తతి వర్షాణాం పూర్ణతామాలక్ష్య ఏషా మహాపూజా ఆయోజితా. పశ్చిమ బంగాళ రాజ్యస్య నూతన ముఖ్యమంత్రి శుభేందు అధికారి అద్య ఉద్ఘోషితవాన్ యత్ రాజ్య సర్వకారేణ బాంగ్లాదేశ సీమ్నః సురక్షా ప్రాచీర నిర్మాణార్థం సీమా సురక్షా బలాయ భూ హస్తాంతరణస్య నిర్ణయః స్వీకృతః. కేంద్ర ప్రశాసనేన పంచవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షస్య వికసిత భారత ఆజీవికా ప్రత్యాభూతి అభియాన అధినియమః విబిజి రామ్జీ ఇతి అధిసూచితః. వైశ్విక ప్రతికూల స్థితిః సత్యపి దేశస్య అర్థవ్యవస్థా సుదృఢా వర్తతే. సహైవ అనుమీయతే యత్ ఆగామి విత్తవర్షే అర్థవ్యవస్థా 6.6% యావత్ వర్ధిష్యతే. అపి చ క్రీడా వార్తాసు ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్పర్ధా మాలికాయాం అద్య సాయంకాలే ధర్మశాలాయాః హిమాచల ప్రదేశ్ క్రికెట్ సంఘ క్రీడాంగణే పంజాబ్ కింగ్స్ అథ చ దిల్లీ క్యాపిటల్స్ దళయోర్మధ్యే స్పర్ధా భవిష్యతి. अथ विस्तृतीकृताः वार्ताः. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य गुजरात राज्यस्य सोमनाथ मन्दिरे सोमनाथ अमृत पर्व महोत्सवावसरे विशेष पूजाम् अकरोत्. मन्दिरस्य पुनरुद्धारस्य 75 वर्षाणां पूर्णतामालक्ष्य एषा महापूजा आयोजिता. महापूजायाः अनन्तरं कुम्भाभिषेकः ध्वजारोहण समारोहश्चापि सम्पन्नः. అవసరేస్మిన్ భాషమాణః ప్రధానమంత్రి ప్రావోచత్ యత్ సోమనాథ మందిరం దేశస్య శాశ్వత ఆత్మనః दिव्यतायाः सहैव अगाध श्रद्धायाः प्रतीकं वर्तते। तेन प्रोदीरितं यत् सोमनाथ अमृत पर्व केवलं भूतकालस्य उत्सवः नास्ति, अपितु आगामि सहस्र वर्षाणि यावत् राष्ट्रस्य कृते प्रेरणास्तोत्रः भविष्यति।
3: आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था, तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है।
2: राष्ट्रीय प्रौद्योगिक दिवसावसरे प्रधानमंत्री प्रोक्तवान यत् अद्यतन दिवसे एवं भारतस्य देशस्य आद्यत्वेन परमाणु त्रयाणां परीक्षणं जातम्। अनेन अस्माकं वैज्ञानिकाः विश्वस्य पुरतः भारतस्य सामर्थ्यं प्रदर्शितवन्तः।
3: दुनिया भर की शक्तियां भारत को दबोचने के लिए मैदान में उतरी, अनेक प्रकार के बंधन लग गए। उस समय पूरी दुनिया का दबाव भारत पर था, लेकिन अटल जी के नेतृत्व में बीजेपी सरकार ने दिखाया था कि हमारे लिए राष्ट्र प्रथम है, दुनिया की कोई ताकत भारत को झुका नहीं सकती।
2: पूर्वाहणे प्रधानमंत्री प्रभास पाटनम संप्राप्य हमीरजी गोहिल क्षेत्रम यावत् 1 किलोमीटर दीर्घम पथ प्रदर्शनम अकरोत्। अस्मिन् कार्यक्रमे मुख्यमंत्री भूपेन्द्र पटेलः, उपमुख्यमंत्री हर्ष संघवी च तेन सह उपस्थितौ आस्ताम्। प्रधानमंत्री सरदार वल्लभ भाई पटेलस्य प्रतिमायां पुष्पार्पणं विधाय श्रद्धांजलिं समर्पितवान्। पश्चिम बंगाल राज्यस्य नूतन मुख्यमंत्री शुभेंदु अधिकारी अद्य उद्घोषितवान् यत् राज्य सर्वकारेण बांग्लादेश सीम्नः सुरक्षा प्राचीर निर्माणार्थं सीमा सुरक्षा बलाय भू हस्तांतरणस्य निर्णयः स्वीकृतः। नूतन प्रशासनस्य निर्माणानन्तरं प्रथमायां मंत्रिमंडल गोष्ठ्यां एते निर्णयः स्वीकृताः। मुख्यमंत्रिणा स्पष्टीकृतं यत् आगामी 45 दिनेषु सीमा प्राचीर रचनार्थं भूम्यधिकारः सीमा सुरक्षा बलाय प्रदास्यते।
4: आज पहले कैबिनेट में हम लोग बीएसएफ को लैंड ट्रांसपोर्ट करने का डिसीजन ले लिया है। लैंड ट्रांसपोर्ट आज से शुरू होगा। पहले कैबिनेट आने वाला 45 डेज के अंदर पूरा के पूरा जमीन एमएचए को ट्रांसफर करेगा, बीएसएफ फेंसिंग पूरा कर देगा और इलीगल इन्फिल्ट्रेटर्स का जो हमारी प्रॉब्लम चल रहा है ये भी कुछ दिन के अंदर रिजॉल्व हो जाएगा।
2: मुख्यमंत्रिणा श्री अधिकारी इत्यमुना राज्य केंद्र सर्वकारस्य महती आयुष्मान भारतम स्वास्थ्य योजना अन्याः च राष्ट्रीय योजनाः प्रवर्तयितुं घोषणा कृता। अनेन सहैव मंत्रिमंडलेन विद्यालय शिक्षक पदानां आवेदकानां कृते आयुः सीमायां 5 वर्षाणां वृद्धिः अपि स्वीकृता, येन युवभिः अधिकारावसराः प्राप्स्यन्ते। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। प्रधानमंत्री नरेन्द्र मोदी प्रोक्तवान् यत् केन्द्र सर्वकारस्य निरंतर प्रयासैः भारतं पश्चिम एशिया संघर्षेण उत्पन्नस्य ऊर्जा संकटस्य प्रभावी रीत्या प्रबन्धनं करोति। तेलंगाना राज्यस्य राजधान्यां हैदराबाद नगरे एकां जनसभां संबोधयन् श्रीमोदी नागरिकेभ्यः आह्वानम् अकरोत् यत् आगामी एक वर्षं यावत् तैलंधनानां संयमित उपयोगः करणीयः, तेन अनपेक्षित विदेश यात्राभ्यः दूरीकरणं, स्वर्ण क्रयणे नियन्त्रणं तथा च स्थानीय वस्तूनां प्राधान्यं स्वीकर्तुं विशेषः आग्रहः विहितः, येन देशस्य अर्थव्यवस्था सुदृढा स्यात्।
3: आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च

0: होती है हमें वो मुद्रा भी बचानी है। वैश्विक संकटों से जो चुनौतियां आई है हमें उन चुनौतियों को परास्त करना होगा।
1: केन्द्र प्रशासनेन पञ्चविंशत्युत्तर द्विसहस्रतम वर्षस्य विकसित भारत आजीविका प्रत्याभूति अभियान अधिनियमः वेबी जी रामजी इति अधिसूचितः। अधिनियमोऽयम् अस्य वर्षस्य जुलाई मासस्य प्रथम दिनांकात् कृत्स्नेहि देशे प्रवर्तयिष्यते। वैश्विक प्रतिकूल स्थितिः सत्यपि देशस्य अर्थव्यवस्था सुदृढा वर्तते। अद्य प्रकाशितेन SBI शोध इत्यस्य प्रतिवेदनेन अनुमीयते यत् आगामी वित्तवर्षे अर्थव्यवस्था 6.6% यावत् वर्धिष्यते। प्रतिवेदने इदमपि प्रोक्तं यत् GDP वृद्धिः प्रायः 7.2% भविष्यति। पश्चिम बंगाल राज्ये भारतीय जनता दलं विरुध्य संयुक्त विपक्षी मोर्चा इति निर्मातुं ममता बैनर्जी महोदयायाः प्रस्तावः कांग्रेस वामपंथी दलैः निराकृतः। तृणमूल कांग्रेस नेत्री ममता बैनर्जी कांग्रेस मार्क्सवादी कम्युनिस्ट दलं समेत्य सर्वेषां विपक्षी दलानां भाजपा विरुद्धं एकत्रीकरणाय आह्वानं कृतवती। भारतीय ऋतु विज्ञान विभागेन बृहस्पतिवासरं यावत् देशस्य उत्तर पश्चिम भागस्य केषुचित् स्थानेषु मेघ गर्जनस्य विद्युत्पातस्य प्रचण्ड वायुनां च पूर्वानुमानं ख्यापितम्। अद्य श्वः च जम्मू कश्मीर लद्दाख क्षेत्रयोः केषुचित् स्थानेषु उपल वर्षा अपि संभाव्यते। ऋतु विभागेन उक्तं यत् हिमाचल प्रदेशे उत्तराखण्ड राज्ये च श्वः एतादृशी स्थितिः भविष्यति। अत्रावधेयं यत् उत्तराखण्ड प्रशासनेन चारधाम यात्रा यात्रिणः पर्यटकाः च निवेदिताः यत् ते राज्यस्य पर्वतीय क्षेत्रेषु प्रतिकूल स्थितिं वीक्ष्य सुरक्षिताः भवेयुः। IPL क्रिकेट क्रीडा मालिकायाम् अद्य सायंकाले धर्मशालायाः हिमाचल प्रदेश क्रिकेट संघ क्रीडांगणे पंजाब किंग्स अथ च दिल्ली कैपिटल्स इत्यनयोः दलयोर्मध्ये स्पर्धा भविष्यति। एषा क्रीडा सायं 7:30 आरप्स्यते। इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम समयम् 6:30
3: आकाशवाणी నిజామాబాద్ కేంద్రం సమయం 6:30 దాటింది. ఇప్పుడు వినండి సమాచార దర్శిని. ముందుగా ఈ ప్రకటనలు.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
5: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
6: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
7: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
3: తెలంగాణ ప్రభుత్వం, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ నిజామాబాద్ వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అనాథలు, పాక్షిక అనాథలు, నిరాశ్రయుల అమ్మాయిలు, వసతి గృహాలలో వసతి పొందుతున్నటువంటి అమ్మాయిలు మరియు అక్రమ రవాణాకు గురైన అమ్మాయిల నుండి దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాల హైదరాబాద్ నందు అడ్మిషన్ కొరకు దరఖాస్తుల ఆహ్వానం. జిల్లాలోని అనాథ, పాక్షిక, అనాథ మహిళ అభ్యర్థుల నుండి పలు డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ అధికారిని శ్రీమతి డి పద్మకర్ తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో పలు డిప్లొమా కోర్సులను అందిస్తున్న నేపథ్యంలో అర్హులైన అనాథ పేద మహిళ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు చేసేందుకు 60 సీట్లు ఉన్నాయని, వాటిలో అనాథలు, పాక్షిక అనాథలు, నిరాశ్రయులైన అమ్మాయిలు, వసతి గృహాలలో వసతి పొందుతున్నటువంటి అమ్మాయిలు మరియు అక్రమ రవాణాకు గురైన అమ్మాయిల కోసం 70% చొప్పున ఒక్కో కోర్సులో 42 సీట్లు కేటాయించినట్టు వివరించారు. రూరల్ ప్రిజర్వేషన్ ప్రకారం 3%

సీట్లు దివ్యాంగులకు కేటాయించినట్టు వెల్లడించారు. తెలంగాణ పాలిటెక్నిక్ పరీక్ష రాయకపోయినా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ నెల 15వ తేదీలోపు కుల ఆదాయ తల్లిదండ్రులు మరణించిన ధృవీకరణ పత్రం, బోనఫైడ్ టీసీ స్టడీ సర్టిఫికెట్లు 10th మెమో జత చేసి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ రూమ్ నంబర్ 17 నిజాంబంద్ను సంప్రదించారని జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ నిజామాబాద్ వారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రబోధ గీతం విందాం.

ప్రభుత్వ గీతం విన్నారు కదా. ఇంతటితో ఈనాటి ఈ సమాచార దర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు వినండి సీని రంజని ఈ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి కార్యక్రమాన్ని ముందుగా పక్కింటి అమ్మాయి 1950లో విడుదలైన ఈ చిత్రంలోని ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

కార్యక్రమం ఇప్పుడు వినండి. పల్లకిలో పెళ్లి కూతురు. ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ నిత్య సంతోషంతో కలిసి ఆలపించిన ఈ పాటకు దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.

సినిరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి. రెండు చెట్ల సీత ఈ చిత్రం కోసం ఎస్పి బాలభూమణ్యం, ఎస్ చానక్ ఆలపించిన యుగల గీతానికి రమేష్ నాయుడు సంగీతాన్ని సమకూర్చారు.

0: ఐఎమ్ సారీ, వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.
1: కొబ్బరి నీళ్ళ.

చూడండి, మగా ఏ మహా పచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డ విస్తరి, మానిన్యా మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.

0: ఈ పాటతో ఈనాటి సినీ రంజన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కొద్ది క్షణాలు. వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు రైతుల కోసం రెట్టింపు ఆదాయానికై మలబారు వేపను సాగు చేసుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. మలబారు వేపను సాగు చేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందాలని సూచిస్తున్నారు. రెట్టింపు ఆదాయము ప్రస్తుత నినాదం. చిన్న సన్నకారు భూకమతాలలో అదనపు ఆదాయం తీసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఏకకాలంలో ఉన్న కమతములో ఎక్కువ పంటలు సాగు చేయడం, ఉన్న నీటి వనరులను దృష్టిలో ఉంచుకొని అదనపు ఆదాయం పొందటం ప్రధానమైన అంశం. అందుకు తక్కువ శ్రమతో కూడిన కలప పంట మలబారు వేప సాగు. సాధారణంగా అడవిలో వచ్చే కలపను ఇంటి నిర్మాణముతో పాటు ఫర్నిచర్ తయారీకి ఒకప్పుడు వినియోగించుకునేవారు. కానీ కాలక్రమేణా అలాంటి కలప అందుబాటులో లేకపోవడంతో మలబారు వేపకి మంచి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మలబారు వేప సాగు పెరగాల్సిన అవసరము ఉంది. మలబారు వేపకి ఈ మధ్యకాలంలో మంచి డిమాండు ఉంది. ఇందుకు కారణం వీటితో తయారు చేసే పేపర్, ప్లైవుడ్ సంస్థలకు ఈ కలప అవసరం బాగా పెరిగింది. కానీ డిమాండ్ మేరకు మన రాష్ట్ర రైతులు సాగు చేసే స్థాయిలో లేరు.

ఈ కలప పంట చాలా తక్కువ శ్రమతో సాగు చేసుకునే అవకాశం ఉంది. మార్కెటింగ్ విషయానికి వస్తే 8,000 టన్నులైనా అమ్మటానికి వీలుంది. 3-4 సంవత్సరాల వయసు గల చెట్లని పేపర్ ఇండస్ట్రీ కొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్లైవుడ్ కొరకు సెంచరీ ప్లై, అంబి ప్లై, హన్స్ ఫ్లై వంటి సంస్థలు 6-7 సంవత్సరాల వయసు గల చెట్ల కలపను కొనడం జరుగుతుంది. కావున రైతులందరూ ఈ పంట సాగు వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. సమయానికి కొమ్మ కత్తిరింపులు, నీటి తడులు ఇచ్చుకోవడం, సేంద్రియ ఎరువుల వాడకం, డ్రిప్పు పెట్టుకోవడంతో పాటు ఆదాయము సులభమవుతుంది. ఈ చెట్లు పెంచడం వలన కార్బన్ డయాక్సైడ్ని తగ్గిస్తుంది, గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. మలబారు వేపకి సరైన నిర్ధారిత ధర ఉంటుంది. మధ్యలో అంతర పంటలు కూడా వేసుకోవడం మూలంగా ఆదాయం లభిస్తుంది. అంతేకాకుండా మలబారు వేప రిటర్న్ పంటగా కూడా వస్తుంది. కోత అనంతరం వచ్చిన పిలకల్లో ఒకటి మంచిది ఉండనిచ్చి మిగిలినవి తీసివేయాలి. సూచించిన ఎరువులను వేసుకోవాలి. మలబారు వేప స్థానికంగా దక్షిణ భారతదేశానికి చెందిన చెట్టు. ఈ చెట్టు సుమారుగా 35-40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రస్తుతానికి మలబారు వేప తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి పలు ప్రాంతాలలో రైతులు సాగు చేస్తున్నారు. మలబారు వేప ముఖ్యంగా సగటు వర్షపాతం 650 నుండి 1,000 మిల్లీమీటర్లు ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. మొక్క పెరుగుదలకి 25-35 సెంటీమీటర్లు ఉష్ణోగ్రతలు చాలా అనుకూలము. 45 సెంటీమీటర్లు అధిక ఉష్ణోగ్రతలు, 3-4 అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోగలదు. పెరుగుదలకు ఎక్కువ సూర్యరశ్మి అవసరమే అయినా మధ్యస్థ కాంతిలో కూడా పెరగగలదు. లేత మొక్కలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. మురుగు నీరు పోవు సౌకర్యం గల ఎర్ర నేలలు, నల్ల భూములు అనుకూలం. ఒండ్రు, ఇసుక, గరప నేలలో కూడా పెరుగుతుంది. మొక్క ఎదుగుదలకి ఆమ్ల స్వభావం 5.5 నుండి 7.5 వరకు అనుకూలం. నేలలోతు 1.5 మీటర్లు అనుకూలం. ఈ చెట్టు ముఖ్యంగా భూమిలోని సారాన్ని తీసేయదు. ఎంత పోషకాలు కావాలో అంతే తీసుకుంటుంది. ఇందులో వేరు పైనే ఉంటుంది, ఎక్కువ లోతుకి పోదు. అంతర కృషి చేసినప్పుడు, అంతర పంటలు వేసినప్పుడు ఎక్కువ దున్నకూడదు. గడ్డి పోయేలా 5-6 ఇంచుల లోతుకి దున్నుకోవాలి. అంతర పంటలు వేయని పక్షంలో భూమిలో సారాన్ని పెంచాలంటే తొలకరి వర్షాలకు జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్టె ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. పూతకు ముందుగా పచ్చి రొట్టె పంటను భూమిలో కలియ దున్నినట్లయితే భూసారం, ముఖ్యంగా అంతర పంటలుగా వేసుకునే పంట నత్రజనిని స్థిరీకరించేదే ఉండాలి. అంటే అపరాలు, కంది, పెసర, మినుము, బొబ్బర వంటి పంటలు అంతర పంటలుగా వేసుకోవడం వల్ల భూసారం పెరగడంతో పాటు అదనపు ఆదాయాన్ని రైతు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ అంతర పంటల్ని 3 సంవత్సరాలు మాత్రమే వేసుకోగలుగుతారు. 4వ సంవత్సరం నుండి చెట్ల యొక్క నీడ ఉంటుంది. కాబట్టి నీడలో పెరిగే కొత్తిమీర, టమోటా వంటి పంటలు వేసుకోవడం మంచిది. అంతర పంటల మూలంగా గడ్డి కూడా పెరగకుండా ఉంటుంది. గతంలో వర్షాలు ఎక్కువ, భూమిలో సారం కూడా ఎక్కువ, అనుకూల వాతావరణం ఉండడం వల్ల ఏ ఖాళీ స్థలంలో చూసినా నేరేడు, మారేడు, రావి, జమ్మి, తుమ్మ, వేప, చింత లాంటివి కనిపించేవి, కలపను ఇచ్చేవి. కానీ ప్రస్తుతం అడవులు అంతరించిపోవడం వల్ల, వర్షాలు రాకపోవడం వల్ల పచ్చదనం తగ్గిపోయింది. భూమిలో వేడి పెరగటం, నీరు తగ్గిపోవడం లాంటి పరిస్థితులలో కలప పరిశ్రమకు తప్పకుండా రైతులు పండించిన చెట్లనే వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచాలంటే నీళ్ల సమస్య, కమతం సమస్య. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణలో వరి ఎక్కువ కమతాలలో సాగు అవుతున్నందున గట్ల వెంబడి కూడా ప్రతి ఒక్క రైతు 100 చెట్లు పెట్టుకున్నట్లయితే రైతుకి అదనపు ఆదాయం చేకూరడంతో పాటు కలప అందుబాటులోకి వస్తుంది. లేత చెట్ల నుండి కాకుండా ముదిరిన చెట్ల నుండి వచ్చే కలప అధిక బరువునిస్తుంది. ఈ మలబారు వేప చెట్టు 2 సంవత్సరాలలో ఎత్తుగా పెరుగుతుంది. 4 సంవత్సరాల వరకు లావు పెరుగుతూ ఉంటుంది. అదే 5వ సంవత్సరం నుండి బరువు పెరుగుతూ ఉంటుంది. 3-4 సంవత్సరాల కాలంలో కోత తీసుకుంటే సరైన బరువు రాదు. బరువు తగ్గిందంటే సరైన ధర రాదు. కాబట్టి 5 సంవత్సరాలు పెంచి 6-7 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎక్కువ బరువు పెరుగుతుంది. ఇంకా బాగా పెరగటం మూలంగా ఉత్తమమైన

భాగం నుండి పిలకలు వస్తాయి. మంచి పిలకను ఒక దారిని ఉంచి మిగిలినవి తీసేయాలి. ఈ ఉంచిన పిలక ముందు 6 సంవత్సరాలు పెరిగిన దానికన్నా త్వరగా లావుగా పెరుగుతుంది. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత దీనిని కటింగ్ తీసుకోవచ్చు. ఒక్కో చెట్టు సుమారుగా 500 నుండి 1000 కిలోల బరువునిస్తుంది. కాబట్టి ఎకరానికి 400 మొక్కలు పెట్టుకున్నట్లయితే కనీసం దిగుబడి 200 టన్నులు వస్తుంది. 6 సంవత్సరాల తర్వాత కటింగ్ తీసుకున్నట్లయితే ఈ దిగుబడి వస్తుంది. తర్వాత చెట్టు ఇంకా బరువు పెరుగుతుంది, కాబట్టి ఇంకా ఎక్కువ ధర పలుకుతుంది. ప్లైవుడ్ కంపెనీలకు సుమారుగా రోజుకి 300 నుండి 400 టన్నుల కలప అవసరం ఉంటుంది. మలబార్ వేప నుండి వచ్చే ప్లైవుడ్ నాణ్యత బాగా ఉంటుంది. మలబారు సాగు రైతులకి అంత శ్రమ ఉండదు. అందుకని సాధారణ పంటల కన్నా మలబారు సాగుతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సాధ్యమవుతుంది. కూలీల కొరత అధిగమించడం మాత్రమే కాకుండా అదనపు ఆదాయము చేకూరుతుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతుల కోసం ఈ మలబారు వేపను సాగు చేసుకుని రైతులందరూ చక్కటి ఆదాయాన్ని పొందగలరని వారు ఆశిస్తున్నారు.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ప్రసార వివరాలు వినే ముందుగా ఒక ప్రకటన.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ప్రసార వివరాలు. ఈరోజు రాత్రి మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు విందాం. మరి ముందుగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూస్తే, మరికొద్దిసేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. అనంతరం 7:15 పంటసీమ పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో గొర్రె పిల్లల పెంపకంలో మెలకుల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె విజయ గారు తెలియజేసే వివరాలు ఉంటాయి. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. ఇక 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే తెలుగు సినిమా పాటల కార్యక్రమం అభిరుచి ప్రసారం అవుతుంది. 8:30 లలిత సంగీత కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు వినవచ్చు. 8:45 ఎప్పటిలాగే హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం కూడా ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. ఇక రాత్రి 9:30 హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు వినవచ్చు. ఇక రాత్రి 10:00 మీరు విన చాలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. ఇక మధుర గీతాలు అనంతరం 11:00 హిందీలో, 11:05 తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. క్షమించాలి, హిందీలో వార్తా ప్రసారం, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అయిన అనంతరం 11:10 ఈనాటి మా ప్రసారాలు సమాప్తమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూస్తే 5:52 వందే మాత్రంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6 గంటలకు ఇందులో 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:10 భక్తి రంజని ఉంటుంది. ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతాలు వినవచ్చు. 6:40 శ్రీ కూపిరెడ్డి రామిరెడ్డి గారు సుక్తి సుధ వినిపిస్తారు. ఇక 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:50 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్త ప్రసారం ఉంటుంది. ఇక 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. ఇక 7:15 ప్రభాత్ లహరి కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ వారి ప్రాయత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నుగల్ గారి సూచనలు వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వినవచ్చు. 9:00 హృదయ రాగాల కార్యక్రమంలో వాట్సాప్ సినీ గీతాలు వినవచ్చు. 90 ఏళ్ళ ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. అనంతరం 10:30 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. ఇవి ప్రసార వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 200,000 పైగా స్టార్టప్కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెబుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
2: ఆజాదీ కే సమయ్ సర్దార్ సాహబ్ నే 500 సే జ్యాదా రియాసతో కో జోడ్కర్ ఏక్ భారత్ కా ఆధునిక్ స్వరూప్ గఢా థా. తో సాథ్ హీ సోమనాథ్ కే పునర్నిర్మాణ సే ఉన్హోనే దునియా కో బతాయా థా భారత్ కేవల్ ఆజాద్ నహీ హువా హై, భారత్ అప్నే ప్రాచీన్ గౌరవ్ కో పునః హాసిల్ కర్నే కే మార్గ్ పర్ భీ అబ్ ఆగే బఢ్ చుకా హై.
1: 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 ఏళ్ల క్రితం సోమనాథ్పై అనేక దాడుల్లో మొదటి జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
2: హమారీ ఆస్థా హమే జీవన్ జీనే కా తరీకా భీ సిఖాతీ హై, క్యోంకి హమ్ మాన్తే హై సర్వం ఖలిత్వం బ్రహ్మ అర్థాత్ సృష్టి కా హరేక్ ఘటక్ ఈ సంపూర్ణ ప్రకృతి భీ ఈశ్వర్ కా హీ స్వరూప్ హై. ఇస్లియే హమారీ ఆస్థా నదియో మే భీ హై, వృక్షో మే భీ హై, హమ్ జంగలో కో భీ శ్రద్ధా కీ దృష్టి సే దేఖతే హై, హమ్ పర్వతో మే భీ పవిత్రతా కా భావ రఖతే హై. ఔర్ ఆజ్ జబ్ దునియా ప్రాకృతిక జీవన్ శైలికి ఔర్ లౌట్ రహీ హై, హమే హమారీ శక్తి కో భీ పెహచాన్నా హోగా.
1: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయిన భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట బీజేపీ అధ్యకుడు వీపీ రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యకుడు నితిన్ నవీన్ కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్న అధికార సేవలు కూడా ఈ రోజుతో నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ రోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపై చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని, దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌర్లను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకో సిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
3: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
1: దేశంలో ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే శీర్షికను జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక

0: சட்டம் கிந்த ஏற்பாடு చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అనిమల్స్ విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 397 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కూడా భారత్ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెపిల్లల పెంపకం గురించి మరియు పూల తోటల పెంపకం గురించి వివరాలు తెలుసుకోవచ్చు. మరి ముందుగా గొర్రెపిల్లల పెంపకం గురించి సహాయ ఆచార్యులు డాక్టర్ కె విజయ్ గారి సూచనలు విందాం.
2: శ్రోతలకు రైతు సోదరులకు నమస్కారం. గొర్రెపిల్లల పెంపకంలో మనం ఎలాంటి సంరక్షణ పద్ధతులు పాటించాలన్నది మాట్లాడుకుంటే, ముఖ్యంగా గొర్రెపిల్లలు ఈ జీవాల పెంపకదారులకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేవేంటివంటే అవి గొర్రెపిల్లలే. ఆ గొర్రెపిల్లల పెంపకం సరిగ్గా చేపడితే గొర్రెలు ఒక 6 మాసాల వయసులోనే 25 కిలోల బరువు తూగి మార్కెట్ వెయిట్కి వచ్చి 7,000 నుంచి 8,000 రూపాయల విలువ చేసే మాంసాన్ని ఇచ్చేటువంటి గొర్రెలుగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి గొర్రెపిల్లలని సంరక్షించుకుంటే పెద్ద గొర్రెలు మనమందలోనే తయారు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి గొర్రెపిల్లల మరణాలు సంభవించకుండా జాగ్రత్త వహించాలి. మామూలుగా మనం బయట చూసినట్టయితే గొర్రెపిల్లలలో దాదాపు 20 నుంచి 30% చిన్నపిల్లలు చనిపోవడం జరుగుతుంది. గొర్రెల పెంపకదారులు ఉంటారో, ఇది సహజమే కాబట్టి దీని గురించి మనం ప్రత్యేకంగా పట్టించుకొని శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ ఈ 20 నుంచి 30% మరణాలు అనేవి ఇవి శాస్త్రీయంగా ఆలోచిస్తే చాలా ఎక్కువ సంఖ్య అన్నమాట. అంత మరణాలు ఉండటం అనేది అశాస్త్రీయం. మరి శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల పెంపకం చేపట్టే వాళ్ళు ఎవరైనా కూడా 10% కంటే ఎక్కువ మరణాలు ఉండకుండా చూసుకోవాలి. అంటే 100 గొర్రెపిల్లలు కానీ పుడితే అందులో కేవలం 10 గొర్రెపిల్లలు మాత్రమే చనిపోవాలి. అట్లా కాకుండా 20 నుంచి 30 పిల్లలు చనిపోయినాయి అంటే మనకు ఎంత నష్టం అనేది రైతులు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గొర్రెపిల్లలు 20 నుంచి 30% మరణించడం అనేది అన్ని చోట్లల్లో కూడా కామన్ అయిపోయినది. దానికి ఏం చేయాలంటే చాలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే రైతులు ఈ మరణాల శాతాన్ని 10% తగ్గించుకోవచ్చు. ఎలాగానంటే గొర్రెపిల్లలు కానీ మేకపిల్లలు కానీ పుట్టగానే వాటి ముక్కు రంధ్రాలు కానీ శరీరాన్ని కానీ తూడవాలి. తూడిచి అవి శ్వాస సరిగా తీసుకుంటున్నాయో లేదో చూడాలి. తల్లి వాటిని నాకే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి నాకటం వల్ల రక్త సరఫరా అనేది పెరుగుతుంది, శ్వాస కూడా తొందరగా తీసుకుంటుంది. మరి గొర్రెపిల్లలు ఇంత ఎక్కువ సంఖ్యలో అంటే 20 నుంచి 30% మరణాలు ఎందుకు సంభవిస్తాయి అనంటే చాలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం. ఉదాహరణకు గొర్రెపిల్ల పుట్టగానే దాని బొడ్డు దగ్గర కానీ ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, ఇన్ఫెక్షన్ అయితే ఖచ్చితంగా దానికి బొడ్డుబాపు వ్యాధి వస్తుంది. ఈ చిన్న వయసులోనే వాటికి 2-3 వారాల వయసులోనే ఇట్లాంటి రోగాలు రావడం వల్ల వాటికి రోగ నిరోధక శక్తి కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ గొర్రెపిల్లలు ఆ రోగం బారి నుండి బయటపడలేక మరణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. గొర్రెపిల్ల పుట్టగానే దాని బొడ్డు చూసి 1-3 అంగుళాలు వదిలేసి కింద దారం కట్టిన తర్వాత కొత్త బ్లేడ్తోని కత్తిరించాలి. అట్లా కాకుండా ఫామ్లో పడేస్తారు, అదే బ్లేడ్ని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. దానివల్ల వాటికి ధనుర్వాదం వ్యాధి వస్తుందన్నమాట. కాబట్టి కొత్త బ్లేడ్ని ఉపయోగించి బొడ్డుని కత్తిరించిన తర్వాత లేదా బ్లేడ్తో కత్తిరించకుండా కూడా చాలామంది అలాగే వదిలేస్తూ ఉంటారు. వదిలేసిన దానికైనా కనీసం టించర్ అయోడిన్ ఒకటి సీసా దగ్గర పెట్టుకొని అయోడిన్ని 2-3 రోజుల పాటు అద్దినట్లయితే దానికి బొడ్డు వాపు వ్యాధి, ధనుర్వాదం వ్యాధి అనేవి రాకుండా ఉంటాయి. ఈ 2 వ్యాధులు రాకుండా ఉండటం వల్ల కొన్ని మరణాలు తగ్గిపోతాయి. అదేవిధంగా ఈనిన తర్వాత ఆరోగ్యవంతమైన పిల్ల ఏం చేస్తుందనంటే ఒక 10 నిమిషాల్లో లేచి నిలబడుతుంది, 1/2 గంటలో అది పాలు తాగుతుంది. ఈ 1/2 గంటలోపు పాలు తాగడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పుడు మాత్రం వాటికి 1/2 గంట వరకు జున్ను పాలు బాగా వస్తాయన్నమాట. ఈ జున్ను పాలు తాగడం వల్ల వాటికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరిగినటువంటి గొర్రె పిల్లలలో మరణాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటికి జున్ను పాలు తాగుతున్నాయా లేదా అన్నది గమనించాలి. కొన్ని తల్లులు పాలు ఇవ్వకుండా అటు ఇటు తిరిగేటువంటి లక్షణం ఉంటుంది. అలాంటి వాటిని ఏం చేయాలంటే రీస్ట్రెయిన్ చేయడం, అంటే పట్టుకొని పిల్లని దాని దగ్గరకు వదిలి బలవంతంగా అయినా కూడా పాలు తాపించాలి. ఇట్లా మనం జున్ను పాలు తాగించినట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీబాడీలు వాటి శరీరంలోకి వెళ్ళటం వల్ల గొర్రె పిల్లలలో విరోచనాలు, న్యూమోనియా లాంటి వ్యాధులు కూడా రాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఒకవేళ తల్లి ఏదన్నా కారణం చేత మరణించింది అనుకోండి, ఆ పిల్లలకు మనం ఆవు పాలు పట్టించాలి. ఆవు పాలు పట్టించినట్లయితే గొర్రె పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగుతాయి. గొర్రెల పెంపకదారులు చేయాల్సింది ఏంటంటే టీటీ ఇంజెక్షన్ వేయించాలి, టిటానస్ ఇంజెక్షన్ అంటారు. అది వేయించడం వల్ల ధనుర్వాదం వ్యాధి రాకుండా ఉంటుంది. 3, 4, 5వ రోజు పిల్లలకు యాంటీబయాటిక్ పౌడర్ని నీళ్లలో కలిపి తాగించాలి. నీళ్లలో కలిపి తాగించడం వల్ల చాలా రోగాలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే అంటే మొదటి దశలలో పిల్లలలో చాలా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 నెలల దాకా చాలా జాగ్రత్త వహించినట్టయితే ఇంకా మరణాల సంఖ్య అనేది దాదాపుగా ఉండదు. కాబట్టి మొదటి 3 నెలలు అనేది క్రిటికల్ పీరియడ్, ముఖ్యమైనటువంటి దశ అనమాట మరణాల విషయంలో. కాబట్టి గొర్రెల పిల్లలకు 3 నెలల వరకు కూడా మనం చాలా జాగ్రత్తలు వహించాలి. 7 నుంచి ఇప్పుడు 10వ రోజు వచ్చింది అనుకోండి, నేనేం చెప్పాను 3, 4, 5వ రోజులలో యాంటీబయాటిక్ పౌడర్ నీళ్ళల్లో తాపించాలి. తర్వాత 7, 10 రోజులప్పుడు వాటికి లివర్ టానిక్ కానీ కార్మేటు మిక్చర్ కానీ తాగించాలి. తర్వాత 15 రోజుల వయసు వచ్చేసరికి పిల్లలకు మనం ఖచ్చితంగా నట్టల మందు కోసం ఆల్బెండజోల్ లాంటి మందులను తాపించాలి. నట్టల మందులు తాపించడం వల్ల వీటి పొట్టలో నులి పురుగులు ఇవన్నీ బయటపడిపోతాయి లేదా చనిపోతాయి. గొర్రెలు కూడా తాగినటువంటి పాలు వంటబట్టి మంచి బలాన్ని సంతరించుకుంటే బరువు కూడా బాగా తూగుతాయి. ఈ విధంగా దాదాపుగా రోజుకి 100 నుంచి 150 గ్రాముల బరువు పిల్లలు పెరుగుతూ ఉంటే ఆరోగ్యంగా పెరుగుతున్నాయని రైతులు గమనించవచ్చు. నేను చెప్పిన విషయాలు ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలే. ఒకటి, బొడ్డుని కత్తిరించడం, ఇన్ఫెక్షన్ కాకుండా కొత్త బ్లేడుని వాడటం, టించర్ అయోడిన్ అద్దడం, తర్వాత 3, 4, 5 రోజులలో యాంటీబయాటిక్ పౌడర్ని దాపించడం, 7, 10 రోజులలో లివర్ టానిక్ దాపించడం, 15 రోజుల వయసు వచ్చేసరికి వాటికి నటల మందు దాపించడం. ఇంతవరకు చేస్తే దాదాపుగా 10% ఇంకా మరణాల సంఖ్య తగ్గుతుందన్నమాట. దీంతోపాటు పాకలలో ఖనిజ లవణపు ఇటుకలు దొరుకుతాయి మార్కెట్లో, వాటిని వేలాడదీస్తే ఈ పిల్లలు వాటిని నాకుతూ ఉంటాయి. కాబట్టి ఖనిజ లవణాల లోపాల వల్ల వాటికి ఏదైనా రోగాలు వచ్చే అవకాశం ఉంటే వాటి బారి నుండి కూడా గొర్రె పిల్లల్ని మనం బయటపడేయచ్చు. ఈ ఖనిజ లవణాల ఇటుకలు కానీ పెట్టకపోతే ఇవి మట్టిని నాకుతూ ఉంటాయి. మట్టిని నాకటం వల్ల మళ్ళీ కొన్ని పరాన్నజీవులు శరీరం లోపలికి వెళ్ళటం, లేకపోతే కొన్ని రకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖనిజ లవణాల ఇటుకలని రైతులు ఖచ్చితంగా షెడ్లలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే 2-3 వారాల వయసు నుండి పిల్లలకు ఏం చేయాలంటే పప్పు జాతి గడ్డి కానీ లేదా వేప కొమ్మలు కానీ చిన్న చిన్న కత్తిరించినటువంటి పశుగ్రాసాలని అందించాలి. అందిస్తే ఏమవుతుందంటే నెమరు వేసే జంతువులు కాబట్టి వాటి పొట్ట త్వరగా అభివృద్ధి చెందుతుంది. అలాగే పిల్లలు తల్లిపాల మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉంటాయి. కాబట్టి 2-3 వారాల వయస్సు నుండి పిల్లలకు మనం గడ్డిని అందించడం పరిపాటి. అలాగే 3 వారాల వయస్సు పిల్లల్లో మేత వినియోగం బాగుండి పెరుగుదల రేటు అధికంగా ఉంటుంది. గ్రోత్ పీరియడ్ అంటారు, బాగా పెరిగేటువంటి పీరియడ్ ఇది. ఈ పెరిగే పీరియడ్ కాబట్టి వాటికి ఎక్కువ శాతంలో ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఈ ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి, అంటే ప్రోటీన్ అంటే మాంసకృతుల అవసరం ఉంటుంది, ఈ మాంసకృతుల అవసరాలు తీర్చడానికి వాటికి కొన్ని రకాల పొట్టులు, ఏం పొట్టు అంటే శనగ పొట్టు కానీ కంది పొట్టు కానీ మినప్పొట్టు కానీ, ఇవి మంచి ప్రోటీన్ మాంసకృతులు ఉంటాయి. కాబట్టి ఆ పొట్టుని ఉదయము సాయంత్రము ఇవ్వాలి. 100 నుంచి 200 గ్రాములు క్రీపు దానా కూడా ఇచ్చినట్లయితే గొర్రె పిల్లలు చాలా బ్రహ్మాండంగా బరువు వస్తూ ఉంటాయి, వాటి పెరుగుదల కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ గొర్రె పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో మనం చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పాను కదా, అందులో భాగంగా 15 రోజులకు మనం నట్టల నిర్మూలనకు మందు వేసుకుంటాం. మూడు నెలల వయసుకు వచ్చేసరికి మళ్ళీ నట్టల మందు తాపించాలి, అంటే రెండవసారి తాపిస్తామన్నమాట. ఆ తర్వాత రైతులు ప్రతి మూడు మాసాలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా నట్టల మందును తాపించాలి. ఇవి భూమి మీద గడ్డిని మేస్తూ ఉంటాయి కాబట్టి నట్టలు అనేవి తప్పకుండా వాటి పొట్టల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నట్టల మందు అనేది మూడు నెలలకు ఒకసారి తాపించడం అనివార్యం. అలాగే మూడు నెలల వయసులోనే మనము కొన్ని రకాల వ్యాధులు రాకుండా వాటికి టీకాలు వేయించాలి. అందులో ముఖ్యమైన వ్యాధి ఏంటంటే గాలికుంటు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధి రాకుండా మూడు నెలల వయసులో రైతులు ఖచ్చితంగా వాటికి టీకా వేయించాలి. అలాగే నాలుగు నెలల వయసులో దీనికి చిటుక రోగం అనేటువంటి ఒక రోగం రాకుండా టీకా వేయించాలి. ఈ చిటుక రోగం అంటే గొర్రెలు అకస్మాత్తుగా చనిపోతూ ఉంటాయి. ముఖ్యంగా తొలకరి వర్షాలు పడ్డ పీరియడ్లో తొలకరి గడ్డి బాగా ఉంటుంది కాబట్టి ఈ గడ్డిని ఎక్కువగా తినడం వల్ల ఈ చిటుక రోగం వస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలం కంటే ముందే నాలుగు నెలల వయసున్నప్పుడే ఈ చిటుక రోగం రాకుండా టీకా వేయించాలి. ఈ టీకాలన్నీ కూడా ప్రభుత్వ పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటాయి, లేదా మెడికల్ షాపులో అయినా కూడా రైతులు కొనుక్కొని వాడుకోవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైన ఆరోగ్య సమస్య ఏంటంటే వీటి యొక్క రక్తం తాగుతూ ఉండేటువంటి గోమర్లు, పేలు, వీటన్నిటిని ఏమంటారంటే బాహ్య పరాన్నజీవులు అంటారు. బాహ్య పరాన్నజీవులు అంటే వీటి రక్తం తాగుతూ అవి బతుకుతూ ఉంటాయి. ఇవి తిన్నటువంటి పశుగ్రాసాలు కానీ లేకపోతే తాగిన పాల నుంచి వాటికి శక్తి రాకుండా ఈ పేలు వాటి రక్తాన్ని పీల్చేస్తూ ఉంటాయి. కాబట్టి నివారించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేయాలనంటే వీటికి ఒకవేళ ఒక 50-60 గొర్రెలు అట్లా పెంచే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక డిప్ ట్యాంక్ అంటారు, అంటే స్నానం చేయించడానికి అనువుగా ఉండేటువంటి ఒక తొట్టిని ఏర్పరచుకొని దాంట్లో కొన్ని రకాల మందులు ఉంటాయి, ఈ పరాన్నజీవులను చంపే మందులు. ఉదాహరణకు తీసుకుంటే బ్యూటాక్స్ అనుకోండి, ఇలాంటి మందులని దాంట్లో కలుపుకుంటారు. కలిపిన తర్వాత దాంట్లోని స్నానం చేయించాలి, దాంట్లో మునిగిపించాలి. ఒక్కసారన్నా డిప్ చేసేటప్పుడు అంటే ముంచేటప్పుడు ఒక్కసారి వాటి తల కూడా మునక వేసే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అవి మునక వేసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత వాటి శరీరం మీద ఉన్నటువంటి బాహ్య పరాన్న జీవులను చంపేటువంటి మందు ఏదైతే ఉందో అది కొంతసేపు ఉండే విధంగా చూడాలి. చూసినట్లయితే ఆ పురుగులు అవన్నీ ఏవైతే ఉంటాయో అవి చనిపోతాయి. ఇట్లా కాకుండా ఇంకొకటి ఏం చేయొచ్చు అనంటే తక్కువ సంఖ్యలో కానీ గొర్రెలు ఉన్న వాళ్ళు ఏం చేయాలనంటే హ్యాండ్ బాత్ అంటే చేతిలో పట్టుకొని ఒక్కొక్క దాని మీద పిచికారీ చేయవచ్చు. బ్యూటాక్స్ మందుని తగిన మోతాదులో నీటిలో కలిపి వాటి శరీరం మీద పిచికారీ చేయాలి. మూడు నెలల వయసు వచ్చిన తర్వాత ఇంకొకటి ఏంటంటే గొర్రె పిల్లల్ని మనం పునరుత్పత్తికి ఉపయోగించమో ఆ మగ గొర్రె పిల్లల్ని గుర్తించి వాటి యొక్క విత్తులను కొట్టాలి. కొట్టినట్లయితే ఏమవుతాయంటే బరువు బాగా పెరుగుతాయి, మాంసం దిగుబడి ఎక్కువ. బరువు పెరగడం అంటే మాంసం ఎక్కువ వస్తుందని. తక్కువ వయసులోనే మంచి బరువు కనపడతాయి, త్వరగా వాటిని మార్కెట్ చేసుకోవడం ద్వారా రైతు వాటి నుంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. పిల్లలకు మూడు మాసాల వయసు రాగానే తల్లి నుండి కూడా వాటిని వేరు చేయాలి. వేరు చేయడం దీన్ని వీనింగ్ అంటారు. వీనింగ్ అంటే తల్లి నుండి వేరు చేయడం. ఇట్లా వేరు చేయడం వల్ల ఏమవుతుందంటే తల్లులు మళ్ళీ త్వరగా ఎదకొచ్చి మళ్ళీ నెక్స్ట్ క్రాసింగ్కి రెడీ అవుతాయి. ఇంకా వేటి నుంచి సంరక్షించాలంటే ఇప్పుడు బాహ్య పరాన్న జీవుల నుంచి సంరక్షించాలని చెప్పుకున్నాము, అలాగే అంతర్పరాన్న జీవుల నుంచి సంరక్షించుకోవాలని చెప్పుకున్నాము. దాంతోపాటు టీటీ ఇంజెక్షన్లు ఇట్లాంటివి ఇవ్వడం ద్వారా కొన్ని రోగాలను నివారించవచ్చు అని చెప్పుకున్నాం. ఇవి కాకుండా ఇంకేముంటాయంటే వాతావరణం, ఇది చాలా ముఖ్యం. వాతావరణం నుంచి కూడా మనం గొర్రె పిల్లల్ని సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకనంటే చలి నుంచి వాటికి న్యూమోనియా లాంటి వ్యాధులు వస్తాయి, చలి వర్షం ఇట్లాంటి వాటి నుంచి న్యూమోనియా వ్యాధులు వస్తాయి. అట్లనే బాగా వేడి ఉన్నప్పుడు కూడా గొర్రె పిల్లలు వేడికి కూడా చనిపోతాయి. కాబట్టి వేడి నుంచి చలి నుంచి రెండింటి నుంచి కూడా గొర్రె పిల్లల్ని సంరక్షించాలి. ఇట్లా సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి, వాటికి గృహ వసతి సరిగ్గా ఉండాలి. గృహ వసతి కానీ సరిగ్గా లేకపోతే కిక్కిరిసి ఉన్నాయనుకోండి, గొర్రె పిల్లల్ని ఒకే ప్లేస్లో ఎక్కువ గొర్రె పిల్లల్ని పెట్టడం వల్ల కూడా రోగాలు వస్తాయి. ఎక్కువ పెట్టకుండా మనం ఏం చేయాలి, ఒక్కొక్క గొర్రె పిల్లకు అందాజాగా ఒక 1/2 square meter స్థలం ఉండే విధంగా ఉపాయం చేసుకోవాలి. అదే పెద్ద గొర్రెలకైతేనేమో 1 square meter అంటే 1 చదరపు మీటరు స్థలం దానికి కావాలి. చిన్న గొర్రె పిల్లలకైతేనేమో 1/2 చదరపు మీటర్ స్థలం సరిపోతుంది. ఈ విధంగా గృహ వసతి సరిగ్గా ఉంటే గొర్రె పిల్లల్ని సడన్గా మారుతున్న వాతావరణ పరిస్థితి నుంచి కూడా కాపాడచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అతి జాగ్రత్త వహించి గొర్రె పిల్లల్ని గంప కింద కప్పి పెడతారు. ఇట్లా గొర్రె పిల్లల్ని గంప కింద కప్పి పెట్టడం వల్ల, ఎక్కువ గొర్రె పిల్లల్ని పెట్టడం వల్ల కూడా శ్వాసపరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. న్యూమోనియా, కాక్సిడియోసిస్ లాంటి వ్యాధులు వస్తాయి, శ్వాస కష్టమై గొర్రె పిల్లలు మరణిస్తాయి. కాబట్టి ఇట్లా గొర్రె పిల్లల్ని గంపల కింద పెట్టడం కాకుండా గొర్రె పిల్లలకు ఏం చేయాలనంటే తడికలు కానీ వలలు కానీ కట్టి అందులో కిక్కిరిసి ఉండకుండా చూసుకునే విధంగా గొర్రె పిల్లల్ని ఉంచుకోవాలి. పిల్లల తల్లులుండే ప్రదేశం కూడా చాలా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలి.

0: తీసుకోవాలి. ఎందుకంటే పిల్లల తల్లులుండే ప్రదేశం కానీ శుభ్రంగా లేకపోతే వాటి పొదుక్కి అక్కడ వేసినటువంటి మలమూత్రాలు బురదలాగా తయారయ్యి ఆ బురద అంటటం ద్వారా అవే పాలని పిల్లలు తాగటం వల్ల వాటికి కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. పాకల్లో కూడా వారానికి ఒకసారి పొడి సున్నం చల్లాలి. పొడి సున్నం చల్లడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పరాన్నజీవులు కానీ లేకపోతే ఇతర సూక్ష్మజీవులు కానీ చనిపోతాయి. ఇంకొక సమస్య ఏముంటుందంటే గొర్రెపిల్లల మరణాలకు ఈ రోగాలే కాకుండా బయట ఉండేటువంటి జంతువులు కూడా ఒక కారణం కావచ్చు. ఉదాహరణకు కుక్కలు పడతా ఉంటాయి గొర్రెపిల్లల్ని. మరణాల శాతం 20-30% దీన్ని మనం కౌంట్ చేయము. ఏముందులే, ఇది మామూలే కదా అనుకుంటాం. కానీ కుక్కల నుంచి, నక్కల నుంచి, తోడేళ్ళు ఇలాంటి అడవి జంతువుల ద్వారా, అడవి జంతువులు బయట తిరిగేటువంటి జంతువుల నుంచి కాపాడితే కూడా మరణాల సంఖ్య చాలా తగ్గుతుంది. మనం ఏదైతే శాస్త్రీయంగా 10% కంటే ఎక్కువ మరణాలు ఉండకూడదు అని చెప్పామో దాని లోపే ఉండే విధంగా రైతులు చూసుకోగలుగుతారనమాట. అంటే ఒకటి బాహ్య పరాన్నజీవులు, అంతర్పరాన్నజీవులు, బయట ప్రిడేటర్స్ అంటారు, అంటే కుక్కల లేకపోతే తోడేళ్ళు ఇలాంటి వాటి నుంచి రక్షించడం, అలాగే పాలు పట్టించడం, ఏ పాలు, జున్ను పాలు ఖచ్చితంగా పట్టించడం, క్రీపు దాన 100-200 గ్రాములు ఇవ్వటం, కందిపొట్టు, మినప్పొట్టు ఇలాంటి అధిక మాంసకృతులు ఉండే పొట్టుని ఇవ్వటం ద్వారా గొర్రె పిల్లలలో రోజుకి 100-150 గ్రాములు పెరుగుతూ మరణాల సంఖ్య 10% కంటే తక్కువగానే ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొన్ని ప్రమాదకరమైన రోగాలు ఉన్నాయి. ఆ ప్రమాదకరమైన రోగాలు కూడా ఒక 3 కారణాల ద్వారా వస్తాయి. కాబట్టి ఆ 3 కారణాలను కానీ మనము నివారించుకోగలిగితే ఆ ప్రమాదకరమైన రోగాలు ఉండవు. ముందు ఆ ప్రమాదకరమైన రోగాలు ఏంటంటే, ఒకటి ఈకోలై ద్వారా వచ్చేటువంటి రోగాలు, ఇంకొకటి కాక్సిడియోసిస్ ద్వారా వచ్చే రోగాలు, రక్తపు విరోచనపు రోగాలు, న్యూమోనియా అనేటువంటి రోగం. న్యూమోనియా అంటే మనం ఏమంటాం, ముక్కు నుంచి చీముడు గారటం, దగ్గు రావటం, ఇట్లాంటి లక్షణాలు కనపడతాయి కదా, అది న్యూమోనియా. ఇంకొక వ్యాధి ఏంటంటే ధనుర్వాతం. ఇంకొకటి ఈకోలై, కాక్సిడియోసిస్, రక్తపు విరోచనాలు. ఈ 3 కూడా పాకలో అపరిశుభ్రత ఉండటం వల్ల వస్తాయి. రైతులు పాకలో కానీ పరిశుభ్రత మెయింటైన్ చేసినట్లయితే 3 రోగాలను ఒకేసారి నివారించుకోవచ్చు. 3 రోగాల ద్వారా సంభవించేటువంటి మరణాలను కూడా నివారించుకోవచ్చు. 4-16 రోజుల వయసులో, చిన్న వయసులో వచ్చేటువంటి రోగాలు ఈకోలై, కాక్సిడియోసిస్, రక్త విరోచనాలు. వీటి యొక్క రోగ లక్షణాలు ఎట్లా ఉంటాయనంటే, ఇప్పుడు ఈకోలై తీసుకున్నట్లయితే ముదురు పసుపు రంగులో పలుచని విరోచనాలు వస్తూ ఉంటాయి. నడుము వంచి, వెన్ను వంచి నిలబడ్డట్టుగా నిలబడతాయి. ఈ ఉన్నట్టయితే అది ఈకోలై ద్వారా వచ్చిందని గుర్తించవచ్చు. కాక్సిడియోసిస్ రోగం లక్షణాలు ఎట్లా ఉంటాయంటే రక్తం విరోచనాలు ఉంటాయి, ముదురు రంగులో ఉంటుంది ఆ రక్తం కూడా, అలాగే మలం కూడా పలుచబడి ఉంటుంది. తోక భాగాన్ని చూసినట్లయితే ఇవంతా, ఈ పలుచటి రక్తము, ఈ మలము అతుక్కొని మనకు కనపడతాయి. ఇట్లా ఉన్నట్లయితే కాక్సిడియోసిస్ రోగం ఉందని గ్రహించవచ్చు. ఈ రోగాలు 2 రకాలైనప్పటికీ కూడా కారణం ఒకటే, ఏంటి, పాకలో పరిశుభ్రత లేకపోవడం. కాబట్టి పాకలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఇంకొక లక్షణం ఏముంటుందంటే పొట్టని అవి ఊరికి వెనక కాళ్ళతో తన్నుకుంటూ ఉంటాయి. అట్లా తన్నుకుంటూ ఉండి 24 గంటలలో పిల్లలు రక్తపు విరోచన రోగం ద్వారా 24 గంటల్లో పిల్లలు మరణిస్తాయి. ఇప్పుడు మనం పరిశుభ్రత పాటించడం, మట్టి తినకుండా వాటిలలో మినరల్ మిక్చర్ ఇటుకలు వీటిని పెట్టడం ద్వారా ఈ 3 రోగాల నుంచి రైతులు వాళ్ళ గొర్రె పిల్లల్ని సంరక్షించుకోవచ్చు. అలాగే ఇప్పుడు న్యూమోనియా ఉందనుకోండి, ఇదేంటంటే అపరిశుభ్రం కంటే కూడా ముఖ్యంగా వాతావరణంలో సంభవించేటువంటి ఆకస్మిక మార్పుల నుంచి న్యూమోనియా వ్యాధి రావచ్చు. ముఖ్యంగా వాతావరణం సడన్గా చల్లగా అయిపోయింది, గృహ వసతి కూడా సరిగా లేదు, పిల్లలకు డైరెక్ట్గా చలి బారిన పడుతున్నప్పుడు ఈ న్యూమోనియా వ్యాధి వస్తుంది. కాబట్టి గృహ వసతి బాగుండే విధంగా చూసుకోవాలి. ఈ న్యూమోనియా వ్యాధి లక్షణాలు పొడి దగ్గు ఉండటం, జ్వరం ఉండటం, ముక్కు నుంచి, నోటి నుంచి నీరు గారటము, కంటి నుంచి నీరు గారటం ఉంటాయి. దీంట్లో కూడా దాదాపు 10% పిల్లలు 2-3 రోజుల్లోనే మరణిస్తాయి. ధనుర్వాదం వ్యాధి తీసుకున్నారనుకోండి, ధనుర్వాదం వ్యాధి ఎట్లా వస్తుందంటే బొడ్డుకు గాయం కావడం, బొడ్డు వాపు వ్యాధి ధనుర్వాదంగా మారటం, అపరిశుభ్రమైన బ్లేడ్లు, కత్తెరలు వాడి బొడ్డును కత్తిరించడం ద్వారా ధనుర్వాదం వ్యాధి వస్తుంది. ఇది వచ్చినటువంటి గొర్రె పిల్లలు కళ్ళు పైకి ఊపడం, దవడలు బిగుసుకుపోవడం, తోక గట్టిపడడం, కర్ర బొమ్మలాగా తయారు కావడం, అది ఫిట్స్ అని అంటారు కదా, ఆ విధంగా కనపడుతుంది గొర్రెలలో. ఇది కూడా 3-4 రోజులలో శ్వాస కష్టమై మరణిస్తాయి. కాబట్టి అన్ని రోగాలు రాకుండా ఉండాలంటే 3-4 రోజులలో యాంటీబయాటిక్ పౌడర్ని నీళ్లలో కలిపి ఇవ్వడం, దాంతోపాటు పశువుల పాకల పరిశుభ్రతను పాటించడం, వాతావరణం నుంచి రక్షించే విధంగా గృహ వసతిని ఏర్పాటు చేసుకోవటం, బొడ్డుని సరిగ్గా టయానికి 3-4 అంగుళాలు వదిలి కింద దారం కట్టుకొని కొత్త బ్లేడుతో కత్తిరించడం. ఇవి చేయడం వల్ల చిన్న చిన్న పనులే, కానీ ఈ చిన్న చిన్న పనులు చేయడం వల్ల గొర్రెలలో మనం 10% లోపే మరణాలను నియంత్రించవచ్చు. 10% అంటే చూడండి, 30% అంటే చూడండి, ఎంత తేడా ఉంటుంది. 100కు 10 గొర్రెలు మాత్రమే చనిపోవడం ఎక్కడ, 100కు 30 గొర్రెలు చనిపోవడం ఎక్కడ. ఒక గొర్రె ఖరీదే పెద్దగా అయిన తర్వాత దాని దాదాపుగా 7,000-8,000 ఉంది. అంటే 8,000 గొర్రెలు ఒక 20 గొర్రెలను మనం కాపాడినట్టే అవుతుంది. అంత ఆదాయం రైతుకు దొరుకుతుంది అన్నమాట. రోగాలు రాకుండానే నివారించుకుంటే మంచిది. ఒకవేళ రోగాల బారిన పడినాయి అనుకోండి, విరోచనాల బారిన పడితే పశు వైద్యుని సహాయంతో యాంటీబయాటిక్ మందులు, సల్ఫా మందులు, ఫిరోజోలిడోన్, డైరోలిన్ అనేటువంటి మాత్రలను వాడాలి. వీటితో పాటు నీరసంగా బాగా ఉంటే వాటికి సెలైన్ అంటే డిఎన్ఎస్ కానీ ఆర్ఎల్ కానీ ఇప్పించవలసి ఉంటుంది. బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు కూడా ఇప్పించవలసి ఉంటుంది. దగ్గు ఉన్న వాటికైతే టెట్రాసైక్లిన్, నియాక్స్ లాంటి పౌడర్లను వాడాలి. ధనుర్వాదం రాకుండా ఉండాలంటే టిటానస్ ఇంజెక్షన్ వాటికి కండకు ఇప్పించవలసి ఉంటుంది. ఈ విధంగా రోగాలు రాకుండా గొర్రె పిల్లల్ని కానీ మనం కాపాడుకోగలిగితే ఒక ఎకరంలో రైతులు కానీ ఒక 30-50 గొర్రెల్ని పెంచుకోవచ్చు. 30-50 గొర్రెలు పెంచుకుంటే వాటి పిల్లలు దాదాపుగా 300-400 గొర్రెలు వస్తాయి. 6-9 నెలల వయసులోనే 25 కిలోలు వచ్చి మంచి బరువు తూగి రైతుకి మంచి మార్కెట్ నుంచి మంచి ఆదాయాన్ని అందిస్తాయి. కాబట్టి రైతులు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని గొర్రె పిల్లల సంరక్షణలో ఈ మెలకువలను పాటించినట్టయితే గొర్రె పిల్లల మరణాలు 10% లోపే ఉండి రైతులకు మంచి ఆదాయం వస్తుంది.
1: ఇంతవరకు గొర్రె పిల్లల పెంపకంలో మెలకువల గురించి సహాయాచార్యులు డాక్టర్ కె విజయ్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కదా. ఇప్పుడు వినండి పూల తోటల సాగు గురించి పి శ్యామలాదేవి గారు తెలియజేసే వివరాలు.
2: తెలంగాణలో ఎక్కువ మోతాదులో పండించబడుతున్నటువంటి విడిపూలలో ప్రధానమైనవి బంతిపూలు. బంతిపూల సాగులో సాధారణంగా 2 రకాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. మొదటిది ఆఫ్రికన్ రకం కాగా, రెండోది ఫ్రెంచ్ రకం. ఆఫ్రికన్ రకం పూలు ముద్దుగా పూయటం వల్ల వీటికి మార్కెట్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. వీటిని విడిగా, దండలుగా, అలంకరణ కోసం అమ్ముతూ ఉంటారు. మన దేశంలో పండించిన బంతిపూలు మన దేశంలోనే ఉపయోగించుకోవడం వల్ల వేరే దేశాలకు ఎగుమతి చాలా తక్కువ. అందులోనూ వీటికి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల దూర ప్రాంతాల ఎగుమతికి ఇది అనుకూలం కాదు. ఇవి విత్తనాల ద్వారా ప్రవర్ధనం చెందుతాయి. మార్కెట్లో హైబ్రిడ్ విత్తనాలు కూడా లభిస్తూ ఉండటం వల్ల ఇంకా లాభసాటిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో రైతులు నారును ఒక్కొక్క నెల ఆగి వేసుకోవటం వల్ల పూలను సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో ఒక్కొక్కసారి ధర తక్కువగా ఉన్నా మరోసారి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. సాధారణంగా 1 కిలో పూల ధర 40-50 రూపాయలు పలుకుతుంది. ఇక చామంతి. ప్రాచీన కాలం నుండి సాగులో ఉన్న విడిపూలలో ప్రధానమైనవి చామంతి పూలు. వీటిని సాధారణంగా పూజల్లో, దండల తయారీలో వాడుతూ ఉంటారు. మన వాతావరణంలో ఇది చక్కగా వస్తుంది. చామంతిలో సుమారు 200కు పైగా రకాలున్నాయి. చామంతి మొక్కలను సాధారణంగా ఫోటో సెన్సిటివ్ క్రాప్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి పూత పూయటానికి 8-9 గంటల వరకు పగటి పూట సమయం, 12 గంటల కంటే ఎక్కువ చీకటి సమయం కావాలి. సాధారణంగా మనకు లభ్యమయ్యే చామంతులు 2 రకాలు. ఒకటి పసుపు రంగు కలది, రెండోది తెలుపు రంగువి. దక్షిణ భారతదేశంలో పసుపు రంగు రకాలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో తెలుపు రంగు పూలకు ఎక్కువ వాడకం ఉంటుంది. మన ప్రాంతంలో 1 కిలో పూల ధర 30-50 రూపాయల వరకు పలుకుతుంది. ఇక గులాబీలను కట్ ఫ్లవర్స్ గానే కాకుండా విడిపూలుగా కూడా సాగు చేసుకోవచ్చు. విడిపూల కోసం సాగు చేసిన పూలు గులాబీ రంగులో ఉండి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. వీటిని మనం సాధారణంగా చిట్టి గులాబీలు అని, కాకినాడ గులాబీలు అని పిలుస్తాం. వీటిని పూజల కోసం, దండల తయారీ కోసం, గులాబీ నూనె సేకరించడం కోసం వాడుతూ ఉంటారు. రాష్ట్రంలో వీటిని సాగు చేసే రైతులు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. వీటి సాగుకు మంచి సూర్యరశ్మితో కూడుకున్న వాతావరణం ఎంతో అవసరం. ఇవి మార్కెట్లో కిలో 100 రూపాయల వరకు ఉంటాయి. ఇక మల్లె. మల్లెపూలలో స్వచ్ఛమైన తెల్లదనం, వాటి సువాసనల గుబాళింపు గురించి మనకు తెలియంది కాదు. స్త్రీలు 7 వారాల నగలు ధరించినా జడలో మల్లెపూలు లేకపోతే ఆ అలంకరణ పరిపూర్ణం కాదని నానుడి. పెళ్లిళ్లలో అయితే పెళ్లికూతురికి మల్లెపూలతో చేసిన పూల జడ ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతటి ప్రాధాన్యం ఉంది మల్లెపూలకు. మల్లెలను సాధారణంగా పూజ కోసం, జడమాలల కోసం, పూలదండల తయారీకి వాడుతూ ఉంటారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అయితే ఈ ఉపయోగాలతో పాటు పూల నుంచి నూనె సేకరించడానికి వాడుతుంటారు. మల్లె నూనె ప్రపంచ పూల నూనెల్లో మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో తమిళనాడు దానికి పెట్టింది పేరు. మల్లె సాగులో, దిగుబడిలో కూడా తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. మల్లెలో 4 రకాలు సాగులో ఉన్నాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క సమయంలో పూలను ఇస్తాయి. మల్లెపూలకు మన రాష్ట్రంలో వాడకం చాలా ఎక్కువ. మన రాష్ట్రంలో ఏ ఊరు వెళ్లినా ఎక్కడో ఒకచోట బుట్టల్లోనో బండ్ల మీదనో మల్లెమూరలను అమ్మేవాళ్లని మనం ఇప్పటికీ చూడవచ్చు. మార్కెట్లలో వీటి ధర సాధారణ సమయాల్లో కిలోకి 60-80 రూపాయలు పలుకుతాయి. అదే పండుగ సమయాల్లో వీటి ధర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక లిల్లీపూలు. లిల్లీపూలను నేల సంపంగి పూలని పిలుస్తారు. వీటిని మనం లిల్లీపూలని పిలిచినా నిజానికి ఇవి లిల్లీపూలు కావు. నిజమైన లిల్లీపూలకు వీటికి చాలా తేడా ఉంది. నేల సంపంగి పూల శాస్త్రీయ నామం పాలియెంతేస్ ట్యూబరోసా. నిజమైన లిల్లీలు లిలియం జాతికి చెందినవి. నేల సంపంగి పూలు తెల్లటి రంగులో ఉంటూ సువాసన వెదజల్లుతూ ఉంటాయి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సింగిల్ కాగా, మరొక రకం డబుల్స్. సింగిల్ పూలను మనం విడిపూలుగా వాడుకుంటాం. వీటిని పూల జడల తయారీ కోసం, పూలదండల తయారీ కోసం, నూనె సేకరించడం కోసం వాడుతూ ఉంటారు. అదేవిధంగా డబుల్ పూలను కాడలతో సహా కోసి కట్ ఫ్లవర్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. వీటిని బొకేల తయారీలోనూ, ఫ్లవర్ వాజుల్లో ఉంచడం కోసం వాడుకోవచ్చు. ఈ పూలు సాధారణంగా సాయంత్రం సమయంలో సువాసనను వెదజల్లుతాయి. వీటి వినియోగం కూడా మన దగ్గర ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో వీటి సాగు పెద్ద ఎత్తున నూనె సేకరించడం కోసం చేస్తూ ఉంటారు. ఈ పూలు మార్కెట్లో 1 కిలోకు 60-70 రూపాయల వరకు పలుకుతాయి. ఇక కనకాంబరం. పూల మాలల కోసం వాడే పూలలో కనకాంబరం కూడా ప్రత్యేకమైంది. వీటికి ఎటువంటి వాసన ఉండదు, కాని నిల్వ సామర్థ్యం ఎక్కువ. పూలు నారింజ రంగులో ఉంటూ చాలా తేలికగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎరుపు రంగు, పసుపు రంగు పూలు కూడా సాగులోకి వచ్చాయి. వీటిని ప్రధానంగా పూల మాలల కోసం వాడుతూ ఉంటారు. తమిళనాడులోని రైతులు పెద్ద ఎత్తున వీటిని సాగు చేస్తున్నారు. మన దగ్గర రైతులు కొందరు వీటిని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాల్లో పండిస్తున్నారు. ఇంటి అవసరాల కోసం ఎంతో మంది స్త్రీలు వీటిని తమ పెరట్లో సాగు చేసుకుంటున్నారు. కనకాంబరం సాగులో ప్రధానమైనటువంటి సమస్య నులిపురుగులు. అలాగే వీటి విత్తన జీవితకాలం చాలా తక్కువ. అందుకే వీటి మొక్కలను పూల నర్సరీ నుండి కొనుక్కోవాలి. లేదంటే వీటిని సాగు చేసే రైతుల నుండి విత్తనాలు సేకరించి వెంటనే నారు వేసుకోవాలి. మన రాష్ట్రంలో సాగు తక్కువ ఉన్నా వినియోగం మాత్రం ఎక్కువగా ఉంది. అందుకని మార్కెట్లో వీటి ధర 1 కిలోకు సగటున 400 రూపాయల వరకు ఉంటుంది. ఇక చైనా ఆస్టర్. రోజురోజుకు మన రాష్ట్రంలో పూల వినియోగం బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు పూల వినియోగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బాగా ఉండేది, కానీ ఇప్పుడు సాధారణ నగరాల్లో కూడా పూల వినియోగం పెరిగింది. ధనికుల నుండి సామాన్యుల వరకు అందరూ పూలను పెళ్లిళ్లలో, పుట్టినరోజు వేడుకల్లో, నిశ్చితార్థాల్లో, బారసాలల్లో, గృహప్రవేశాల్లో, ప్రారంభోత్సవాల్లో, హోటళ్ల అలంకరణలో, బొకేలు దండల తయారీలో, ఇంకా గృహ అలంకరణలో, ఇతరత్రా పూజా కార్యక్రమాల్లో పూలను వాడుతున్నారు. వినియోగంతో పాటు పూల ధరలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాధారణంగా పూల ధరలు కాలం, వాతావరణం, రకాలు, రంగు, నాణ్యతను బట్టి ఉంటుంది. ఒకరోజు ఉన్న ధర మరో రోజు ఉండదు. పూల నిల్వ సామర్థ్యం కూడా తక్కువగా ఉండటం వల్ల ఇవి తొందరగా వాడిపోతాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మామూలు రోజుల్లో 60-80 రూపాయల వరకు పలికే మల్లెపూలు ధర పండగల సీజన్లలో 400-600 రూపాయల వరకు ధర పలుకుతాయి. అదేవిధంగా బంతిపూలు 40-50 రూపాయలు పలికేవి 80 రూపాయలు పలుకుతాయి. ఇక చామంతి 450 రూపాయల ధర పలుకుతుంది. కనకాంబరాలు కిలోకు ఏకంగా 1000 రూపాయల ధర పలుకుతాయి. ఇక గులాబీల విషయానికొస్తే కిలోకి 200-300 రూపాయల ధర పలుకుతాయి. ఇలా ధరలు ఎలా ఉన్నా ప్రజలు కొనడం మాత్రం

0: మానలేదు. అదేవిధంగా మరుసటి రోజు నుండి ధరలు మామూలైపోతాయి. అందువల్ల పూలను సాగు చేసే రైతులకు మార్కెటింగ్పై అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అలాగే తాము సాగు చేసే పూల గురించి పూర్తి అవగాహన కూడా ఉండాలి. ముఖ్యంగా మొక్క పూతకాలం, పుష్పించే సమయం, నాటిన తర్వాత ఎన్ని రోజులకు పూత వస్తుంది అనే విషయం, ఆ పూల వాడకం ఏ సమయాల్లో ఎక్కువగా ఉంటుందో, మొక్కను త్వరగా కాని లేటుగా కాని పూతకు తీసుకువచ్చే పద్ధతుల గురించి తప్పకుండా తెలిసి ఉండాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సాగు చేయటం వల్ల రైతులు తమ సాగును లాభసాటిగా మార్చుకోవచ్చు. అదేవిధంగా పాలీహౌస్లో కాని గ్రీన్ హౌస్లో కాని సాగు ఖర్చుతో కూడుకొని ఉంటుంది. పాలీహౌస్ సాగులో నిర్వహణ రైతులు ఎంతో జాగ్రత్త వహించి చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు రైతులు మొక్కలను గమనిస్తూ వాటికి ఇవ్వాల్సిన పోషకాలు ఇస్తూ చీడపీడలను నివారించుకుంటూ రోజూ కొంత సమయం కేటాయిస్తుంటే పాలీహౌస్లో పూల సాగు ఎంతో లాభసాటిగా ఉంటుంది. ఇదే సూత్రాన్ని నమ్ముకుని మన రాష్ట్రంలో ఎంతో మంది రైతులు లాభసాటిగా సాగు చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం అజాగ్రత్త వహించినా పెట్టుబడిగా పెట్టినటువంటి లక్షల రూపాయలు వృధాగా పోతాయనడంలో సందేహం లేదు. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాలన్నీ తెలుసుకుని పూల సాగును చేపట్టినట్లయితే చక్కటి దిగుబడులు పొందగలరు.
1: ఇంతవరకు మీరు పూల తోటల పెంపకం గురించి పి శ్యామలదేవ్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈనాటి పంట పొలాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:45 కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
1: అవునండి.
0: ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రైతుల్ని ఈ కోకో పంట అనే దాని వైపు మళ్లించాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోకో పంట సాగులో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, రైతులకి ఈ పంట వేసుకుంటే ఎటువంటి గిట్టుబాటు వస్తుంది తదితర వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ కోకో పంట ఏంటి, దీనికి ఏ నేలలు సూట్ అవుతాయి, అలాగే మన రాష్ట్రంలో కోకో పంట పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
1: ముఖ్యంగా మన ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుని కోకోని సాగును ముందుకు తీసుకెళ్ళటానికి కారణము ఇది వాణిజ్యపరంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మంచి ఆదాయం వచ్చే పంట. అయితే ఇది ముఖ్యంగా చాక్లెట్లు తయారయ్యేదానికి ముడి పదార్థం. సో దీనికి చాలా వాల్యూ ఎడిషన్ చేయడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా పంట పండించే రైతుకు కూడా అద్భుతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదంటే గోదావరి జిల్లాలో రెండోట్లలోనే ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి ఈ కోకో సాగు చేయడం జరుగుతుంది. కానీ మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు అంటే మనకి ఈక్వేటర్ నుంచి నార్త్కి 20 డిగ్రీల వరకు, సౌత్కి 20 డిగ్రీల వరకు ప్రపంచంలోనే ఈ పంట ఎక్కడైనా పండించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన కోస్తా ప్రాంతాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అత్యధికంగా దీని సాగుకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పంట పండించుకోవటానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి వసతి. వర్షాధారం కింద పండించడానికైతే ఈ పంటకి అనుకూలత ఉండదు. ఒకటే బండ గుర్తు రైతాంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు, కొబ్బరి, ఆయిల్ పాము, అరటి వంటి పంటలు ఎక్కడైతే సాగు అవుతున్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కోకోని మనము సాగు చేసుకోవచ్చు. ఒక్కసారి మనము నాటుకున్నట్లయితే 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. అయితే ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా తోట పెరుగుదలకి అంటే వెజిటేటివ్ సాకి దశ పెరగటానికి ఉపయోగపడుతుంది. 3వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 6వ సంవత్సరం నుంచి స్టెబిలైజేషన్ పీరియడ్కి వస్తుంది. ఇంక 8 నుంచి పూర్తి స్థాయిలో మనకి

0: దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఒక ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల్ వరకు కూడా దిగుబడి మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి.
1: మన ప్రభుత్వాలు ఈ కోకో సాగు చేసే రైతులకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఉందంటారు?
0: ఇప్పుడు రైతాంగానికి అందరికీ తెలియాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుందంటే, మన భారతదేశానికి కోకో గింజల అవసరము 150,000 టన్నుల నుంచి 180,000 టన్నుల వరకు మనకు అవసరం ఉంది,
1: డిమాండ్ ఉంది.
0: అయితే మనము ప్రొడ్యూస్ చేస్తున్నది, మనం పండించుకుంటున్నది మాత్రం 30,000-40,000 టన్నులే. ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్నింది కాబట్టి ఆ 100,000 టన్నులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, అధిక మొత్తంలో మనము ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని మనకు అనుకూలత ఉంది కాబట్టి ఈ పంట పండించుకుంటే మన రైతాంగము లాభదాయకంగా ముందుకు సాగుతారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము 10,000 ఎకరాలు అంటే 4,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంచాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకునింది. రైతాంగానికి కొత్తగా పంట కాబట్టి తెలియదు కాబట్టి పూర్తిగా ప్లాంట్ మెటీరియల్ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ఈ విస్తీర్ణంలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి మరి పెట్టుబడి వ్యయం కూడా, మొదటి సంవత్సరము 18,000 రూపాయలు, 2వ సంవత్సరం 12,000 రూపాయలు, వెరసి 30,000 రూపాయల వరకు కూడా మనము ప్రభుత్వ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి కాయలు కాస్తాయి, రైతుకి ఆదాయం మొదలవుతుంది. ఈ విధమైన చర్యలతో కోకోను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము అత్యధికంగా కోకోలో రాయితీలు ఇవ్వటం జరుగుతుంది.
1: మేడం, ఇదంతా ఇప్పుడు కోకో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పారు. అయితే ఎటువంటి రైతులకి ఇవి అందిస్తారు? అంటే మనం చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమంది సామాజికంగా వెనుకబడున్న రైతులకి, కొంతమంది మహిళా రైతులకి ఇలా అంది. ఈ పథకం మీరు చెప్తున్నటువంటి ఈ పూర్తి రాయితీ మీరు చెట్లు అందించడం ఏదైతే ఉందో అర్హుదారులని ఎలా గుర్తిస్తారు?
0: ఇప్పుడు మనం 30,000 రూపాయల సబ్సిడీ అనుకున్నాం, అయితే ఇది 5 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఒక రైతుకి 150,000 వరకు కూడా మనకి ఈ రాయితీ అందించడం జరుగుతుంది. ఒక రైతుకి 20 ఎకరాలు ఉన్నా ఆయనకు వచ్చే సబ్సిడీ మాత్రము 5 ఎకరాల వరకే వస్తూ ఉంటుంది.
1: సో అందరు రైతులు దీనికి అర్హులే, ముందుకు వచ్చినా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మేడం, అయితే తర్వాత ప్రశ్న అండి, కోకో సాగులో దిగుబడితో పాటు ఆదాయం కూడా బాగా పెరగాలంటే రైతు సోదరులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు మేడం?
0: అయితే దిగుబడి బాగా తీస్తున్నారు మన రైతాంగం, కానీ నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఈ పెద్ద కంపెనీలకి అమ్మినప్పుడు ఈ కోకో ఉత్పత్తులు అన్నీ చాలా ఉంటాయి. గింజల దగ్గర నుంచి మనం తయారు చేసే ఉత్పత్తులు అంటేది కోకో మాస్ అంటే లిక్కర్ అంటాం, అది బేసిక్ బై ప్రోడక్ట్. అక్కడి నుంచి కోకో పౌడరు, కోకో బటరు ఇవన్నీ ముడి పదార్థాలు తయారవుతాయి. ప్రధానంగా దాట్ల నుంచి చాక్లెట్ తయారవుతుంది. ఈ చాక్లెట్ చాలా ఖరీదైన మనకి తిండి పదార్థం కాబట్టి ఇవన్నీ తయారవ్వడానికి నాణ్యమైన గింజలు ఉంటే మాత్రము అధిక ధర రావటం జరుగుతుంది. అయితే మన రైతాంగం ఏం చేస్తున్నారంటే ట్రేడ్ బీన్ అంటాం, బల్క్లో తీసిన తర్వాత ఆ నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటించాలో తెలియక మనకి బల్క్లో కంపెనీలకు అమ్మే విధానమే ఇప్పటి వరకు రైతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్వాలిటీ మెరుగుపరచాలి. క్వాలిటీ మెరుగుపరిస్తే అది డైరెక్ట్గా చాక్లెట్కి వెళ్తే రైతుకి ఇప్పుడు వచ్చే రేటుకి ఒక 20% ఎక్స్ట్రా రావాలి అనే ఉద్దేశంతో చాలా పథకాలని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో 4 కేటగిరీలుగా విభజించుకున్నారు. మొదటి కేటగిరీ అంటే less than 1 hectare, 2-2.5 ఎకరాల లోపు ఉండే రైతాంగాలకి 18,000 వరకు ప్రైమరీ ప్రాసెసింగ్కి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారు. అందులో 35% సబ్సిడీ. ఏ విధమైన రైతాంగమైనా 35% అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 వరకు సబ్సిడీ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల వరకు వీళ్ళకి ఏంటంటే 10 క్రేట్స్, దగ్గర దగ్గర ఒక 2 టార్పాలిన్లు, 1 బాక్సు, 5 ఎకరాలకి సరిపోయిన వాళ్ళు ఏం కొనుక్కున్నా దానికి 50,000 నుంచి 51,000 వరకు కూడా సబ్సిడీ. దీంట్లో కూడా 35% 18,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ 10 ఎకరాల వరకు వాళ్ళని మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 91,000 నుంచి 130,000 వరకు కూడా వాళ్ళకి ఆ ప్రైమరీ ప్రాసెసింగ్కి కావాల్సిన ఏ వస్తువులైనా అంటే మెయిన్గా ఫర్మెంటేషన్ బాక్స్ అండి, గింజల్ని పొలవబెట్టాలి సరైన పద్ధతిలో, అదేవిధంగా సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. మామూలు క్వాలిటీ ప్రొడ్యూస్ తీయాలి అంటే రైతులు బయట ఆరబెడతా ఉంటారు. ఆ స్టాండర్డ్స్ కాకుండా మనకు టెక్నికల్ స్టాండర్డ్స్తో మనం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అవుతుంది. వీళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 35,000 సబ్సిడీ. ఎక్కడ

0: కూడా రైతాంగంకి. నెక్స్ట్ లెవెల్కి నాలుగో కేటగిరీకి వెళ్ళేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే, చిన్న రైతులు అందరూ కలిపి ఒక 40 మంది 50 మంది ఏమైనా ఒక ఎఫ్పిఓ ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్గా ఏర్పడి 30 అనే కాదు 100 మంది అయినా దగ్గర దగ్గర 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 35,000 స్ట్రైట్ అవే ఎంఐడిహెచ్ నుంచి కానీ లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ నుంచి కానీ ఎస్సీ సప్లాన్ నుంచి కానీ వాళ్ళు ముందుకొస్తే చాలు, ఏ స్కీమ్లో పెట్టాలి అనేది ప్రభుత్వం చూసుకుని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అద్భుతమైన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. ఎటువంటి రైతు కూడా అంటే మీరు చేసుకోవడానికి లేదన్నట్టు కాకుండా ఎవరు ముందుకొస్తే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని ఏ శాఖలో కలవాలి, అంటే ఈ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మేడం, ఒకసారి మీరు క్లియర్గా చెప్పినట్లయితే, అంటే మనకి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి అక్కడ వెళ్ళాలా, లేకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి ముందుగా అవి చెప్పండి మేడం.
0: ఇప్పుడు రైతాంగం డైరెక్ట్గా ఇప్పుడు పండించుకునే రైతులు డైరెక్ట్గా వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు, అంటే ప్రైమరీ ప్రాసెసింగా, సెకండరీ ప్రాసెసింగా, లేదంటే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగా, వాళ్ళు ముందు నిర్ధారించుకున్న తర్వాత ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు, వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఒక్కసారి అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అర్జీని మాత్రము ఖచ్చితంగా మండల ఉద్యాన అధికారికి తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం లెవెల్లో వాళ్ళ అప్లికేషన్స్ అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఒకసారి మండల ఉద్యాన అధికారిని కలిసినట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20 లక్షలు పైబడిన ప్రాజెక్టులన్నీ జిల్లా ఉద్యానాధికారి డిహెచ్ఓ ఉంటారు, ఆయన్ని డైరెక్ట్గా కలిసి, అంటే మండల అధికారిని కలిసినప్పటికీ కూడా జిల్లా అధికారిని కలిసి మనం అర్జీ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఉద్యాన అధికారినే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా కలెక్టరేట్లో ప్రతి జిల్లాకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా ఒక పిఆర్ఓను పెట్టడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా కలిసి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళకి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ 5 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 5 లక్షల ప్రాజెక్ట్కి ఈ సబ్సిడీ తీసేయంగాను వాళ్ళు బ్యాంక్ లోన్ అప్రూవ్ చేయించుకోవాలి. 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది, 90% బ్యాంక్ లోన్. ఈ 90% బ్యాంక్ లోను శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రైతులు ఇది తెలుసుకోవాలి.
1: ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?
0: ఉద్యమ రిజిస్ట్రేషన్ డైరెక్ట్గా వాళ్ళు ఫోన్లో వెబ్సైట్లో చేసుకోవచ్చు. చేసుకోలేని రైతాంగము మీ సేవా సెంటర్స్, వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ 3 తీసుకువెళ్తే వాళ్ళు ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసి పెడతారు.
1: మేడం చివరిగా ఈ కోకోలో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే మనం వాల్యూ అడిషన్ చేస్తుంటాం కదా, అది చేపట్టడానికి ఎటువంటి రాయితీలు ఉన్నాయి, ప్రభుత్వం రైతులకి ఎటువంటి ప్రోత్సాహాలు అందిస్తుంది?
0: ముఖ్యంగా విలువ ఆధారిత చూసుకున్నట్లయితే చాక్లెటే మెయిన్ అండి, చాక్లెట్ తయారీ మెయిన్. ఈ చాక్లెట్ తయారీలో ఏంటంటే ఈ కమర్షియల్ ప్రోడక్ట్కి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఇప్పుడు మనం వివిధ బ్రాండ్ల చాక్లెట్లు తింటాం, ఆ చాక్లెట్లు తిన్నప్పుడు చాక్లెట్ అంటే మనం ఒక స్వీట్ అనే భావంతో ఉంటాం, కాదు. చాక్లెట్ అంటే చాలా విలువైన ఆహారం, అందులో పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్, ఫ్లావనాల్స్ న్యాచురల్గా చేదుగా, యాస్ట్రింజెన్స్, బిట్టర్నెస్ అన్నీ ఉంటాయి. కానీ ఈ కమర్షియల్ చాక్లెట్కి వచ్చేసరికి యాడెడ్ షుగర్సు, అదేవిధంగా మనకి ఆల్కలీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ఆల్కలీ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ బిట్టర్నెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మనకి ఆ కోకో ఉత్పత్తి తింటే హార్ట్, బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా ఉపయోగం, అద్భుతమైన ఆహారం. కానీ అది పోతుంది, యాక్చువల్గా డార్క్ చాక్లెట్ తినాలి. ఇవన్నీ కూడా మనకి మనం తయారు చేసే హోమ్ మేడ్ చాక్లెట్లో ఉంటాయి. డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి పోషకాల విషయంలోకి వస్తే మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ అసలు వెరీ రిచ్.
1: డాక్టర్ మాధవి లత గారు ధన్యవాదాలు మేడం. ఈ కోకో పంట గురించి చాలా చక్కటి విశేషాలు తెలియజేయడమే కాకుండా ఈ కోకో పంట పండిస్తున్న రైతు సోదరులకి ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయో వివరంగా తెలియజేసి మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: థాంక్యూ అండి.
2: మీరింతవరకు కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవి లత గారితో

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. మరి కార్యక్రమాన్ని ముందుగా పెర్కిట్ కుటార్మూర్ నుండి లక్కీ శంకర్, డి రామ్మోహన్, అసలు లచ్చన్న, టి గంగాధర్ ఆవుల గంగాధర్, గజేందర్, ధోండి గణే, జగదీష్, బొంబాయి రాజు, బల్లా గంగాధర్, ఇంకా వారి భజన మండలి, ఆలయ కమిటీ, అర్చకులు. మరి వీరంతా కొడుతున్న ఈ పాట మేజర్ చంద్రకాంత్. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందంతో కలిసి ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్నాను.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో ఇప్పుడేనండి, కర్ణాటక రాష్ట్రం హసకోటి తాలూకు నారాయణగిరి విలేజ్ నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్. మరి వీరంతా కొడుతున్న ఈ పట పాండురంగుడు ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుమని, మాలవిక ఎంఎం కిరవాణి కిరవాణి సంగీతాన్ని అందించినటువంటి ఈ పాట

0: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440004837.
2: శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్.

పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. మరి అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. చందు ఈ చిత్రం కోసం సుఖీందర్ సింగ్ పాడిన ఈ పాటకు కేవీరు సంగీతాన్ని సమకూర్చారు. మరి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తి నుండి వరతల పరదేశి భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలి, రాజనందిని, రమేష్లు, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విగ్రహ, శ్రీదేవి, మరి వీరందరూ కొడుతున్న ఈ పాట వారితో పాటు మనము వినిద్దాం.

0: స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎర్ర సైన్యం. ఈ చిత్రం కోసం వందే మాత్రం శ్రీనివాస్ ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరం నుండి బిజ్లి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్రకుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రీతిక, భానుశ్రీ, రింకి, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, మరి వీరందరి కోరికపై ఈ పాట

కార్యక్రమంలో చివరిగా వినండి, పాపం పసివాడు ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహనరావుపేట నుండి అడగట రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీ, అనుశ్రీ, అడగట రవి, మానస, సమృద్ధి, శాంతాబాయి, గోదావరి, పూజిత, గంగుల, శ్రీనిధి మరి వీరందరి కొరకోసం ఈ పాట

మీరు విన్నీ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:08 దాటింది. ఇప్పుడు విందాం కొన్ని లలిత గీతాలు. ముందుగా ఈ పాటతో ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం.

0: नमस्कार, आकाशवाणी समाचार के
1: आकाशवाणि निजामाबाद केंद्र समय 10 గంటలు. ఇప్పుడు వినండి అలనాటి మేటి గీతాలు మాదిరి గీతాల కార్యక్రమం. మరి కార్యక్రమాన్ని ముందుగా 1976లో విడుదలైన సెక్రటరీ ఈ చిత్రం కోసం పి సుశీల రామకృష్ణ లపించిన ఈ యుగల గీతంతో ప్రారంభిద్దాం.

విన్నపట 1961లో విడుదలైన రాణి రత్నప్రభ ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన మధురగీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1973లో విడుదలైన వాడే వీడు ఈ చిత్రం కోసం సత్యం సంగీతాన్ని అందించగా ఘంటసాల సుశీలతో కలిసి ఆలపించిన ఈ యోగుల గీతం.

విన్నపాట దళపతి. ఈ చిత్రం కోసం ఇలియారాజా సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజీ యేసుదాస్ బృందం ఆలపించింది. శ్రోతలు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అలాంటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. 1960లో విడుదలైన నమ్మిన బంటు ఈ చిత్రం కోసం సాలూరి ఈశ్వరరావు సంగీతాన్ని అందించగా పి సుశీల ఆలపించిన ఈ గీతం

విన్నపాట. 1972లో విడుదలైన దత్తపుత్రుడు ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీలతో కలిసి ఆలపించిన యుగుల గీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు నుండి 1967లో విడుదలైన ప్రాణమిత్రులు ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ సినీ గీతం.

అమ్ము చీకట్లో చూసిందేదో బోలమ్మో గైరమ్ము కేవంటూ అరిచిందయ్యో హటకే హటకే హటకే అరే బతికే బతికే బతికే హటకే హటకే హటకే అరే బతికే బతికే బతికే ఓయ్ బలే బలే బలే బలే బలే మా ఊళ్ళో ఒక పడుతుంది దయ్యమంటే భయమన్నది ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నా

0: గుర్రిబిడ్డ తుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హట్కే హట్కే హట్కే

0: भले मग मटका भले मग भले भले भले भले भले
1: విన్న పాట 1967 విడుదలైన అవే కళ్ళు. ఈ చిత్రం కోసం వేద సంగీతాన్ని అందించగా కొసరాజు రాఘవయ్య రాసిన ఈ పాటను పిఠాపురం నాగేశ్వరరావు ఘంటసాల ఆలపించిన పాట ఇది. మరి కార్యక్రమంలో పోయినండి, 1969 విడుదలైన అక్క చెల్లెలు ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ గీతం.

పాట. 1961లో విడుదలైన భార్యాభర్తలు ఈ చిత్రం కోసం సాలూరు రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల ఆలపించింది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1978లో విడుదలైన దేవదాసు మళ్ళీ పుట్టాడు ఈ చిత్రం కోసం పి సుశీల్ ఆలపించిన ఈ మధుర గీతం.

విన్నపాట సుశీల రామకృష్ణ ఆలపించిందే 1978లో విడుదలైన దేవదాసు మళ్ళీ పుట్టాడు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి '1960లో విడుదలైన కుంకుమ రేఖ. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీలతో కలిసి ఆలపించిన ఈ మధుర గీతం.

విన్నపాట 1965లో విడుదలైన తేనె మనసులు ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీలతో కలిసి ఆలపించిన మధురగీతం అది. మధురగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1958లో విడుదలైన కొండవిట్టి దొంగ ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించింది.

కార్యక్రమంలో చివరిగా 1954లో విడుదలైన చంద్రహారం చిత్రకోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన ఈ పాట

మీరున్న ఈ పాటతో ఈనాటి ఈ మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలకు, దక్షిణాల్లో హిందీలో, అనంతరం 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో